ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലക്കി ശുഭോദയം. శక సంవత్సరం 1948 అశ్వయుజ మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయ్యాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த 0.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్దిపు సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇప్పటిదాకా ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో దేవి కీర్తనలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ఇయాలటి కార్యక్రమాలు గిప్పర్ సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ పవార్ ప్రసంగం, ఇంకా న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ తో కేలినిన్ పెట్టిన ముచ్చట, అట్లనే దేవీ నవరాత్రుల్లో 5వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం, మరియు సామాజిక ఐక్యతకు ప్రతీక బతుకమ్మ, కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం వింటారు. 8:30 కొమ్ము లక్ష్మీ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

పొద్దుమట్టు 5:30 కథేందాం పిల్లల కోసం కార్యక్రమంలో బంగారు కళ కథల సంపుటి నుండి అర్హత కథ చదివి వినిపిస్తారు టీశ్రావంతి. రచయిత డీకే చదువుల బాబు. మరొక కథ రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఇడ్లీ చట్నీ కథ చదివి వినిపిస్తుంది బి వనజ. రచయిత ఆర్సి కృష్ణస్వామి రాజు. 5:40 డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన కడదారపు రామక్క బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు.

భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత భాగ్యరెడ్డి వర్మ వచన రచనల నుండి ఓ కండిక, ఇంకా ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులను చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. 9:40 ఫిలిం గానే కార్యక్రమం ఉంటుంది. పది గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వింటారు. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 9:00 నుంచి 10:00 దాకా, సింగిరి కార్యక్రమానికి సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా, మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమానికి రాత్రి 8:30 నుంచి 8:40 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఇయాల ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:40 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెంబసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఉత్పత్తిని సరస్సు లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము

0: నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
1: ఎలక్షన్ ఆఫీసర్ 16:10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18:10 నామినేషన్ స్క్రూటనీ 19:10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు ఎలక్షన్ 28:10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29:10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30:10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూటీ మేయర్ తర్వాత డిప్యూటీ చైర్పర్సన్ జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్ లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులు

0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమిని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరి దేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌలి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్ తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు.

అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్సు అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रोत्साहन धनम अनुमोदितम्। मन्त्रिमण्डलस्य उपवेशनानन्तरं सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः वार्ताहरान् संसूचितवान् यत् अस्य धनस्य वितरणाय प्रशासनेन 90,000 कोटि रूप्यतोप्यधिका राशिः आवंटिता अस्ति। केन्द्रीय मन्त्रिमण्डलेन अस्माद् वर्षादारभ्य 5 वर्षपर्यन्तं राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य निरन्तरतायै अनुमोदनं प्रदत्तम्। अस्य कार्यक्रमस्य कृते 28,000,453,000 कोटि रूप्यकाणां व्ययः निर्धारितः अस्ति। अस्य राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य नाम परिवर्त्य प्रधानमन्त्री सामाजिक सहायता योजना इति कृतमस्ति। श्री वैष्णवः दिव्यांग पेंशन योजना इत्येताम् आलक्ष्य अवदत् यत्
1: दिव्यांग जनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा। पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांग जन को पेंशन में कवर किया जाएगा। 27 लाख दिव्यांग जन लाभार्थी होंगे। टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी।
0: कृषि कृषक कल्याण विभागः अद्य नवदिल्ल्याम् अस्य वर्षस्य महिला कृषक दिवसस्य राष्ट्रिय स्तरीयं कार्यक्रमस्य आयोजनं करिष्यति। अस्य आयोजनस्य उद्देश्यं भारतीय कृषि क्षेत्रे महिलानां योगदानस्य सम्मानः अस्ति। भारत ऋतु विज्ञान विभागेन अद्य हरियाणा, चंडीगढ़, पंजाब, दिल्ली, केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी चेत्येतेषु स्थलेषु अतिवृष्टेः संभावनां दृष्ट्वा नारंग वर्ण परा संचेतना प्रकाशिता। पुरुष क्रिकेट क्रीडायां गतरात्रौ हैदराबादे आयोजितायां चतुर्थायां 20-प्रति20 अंतर्राष्ट्रीय स्पर्धायां वेस्टइंडीज दलेन भारतं 24 धावनांकैः पराजितम्। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ కే ప్రదీప్.
3: శిక్షణ సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా వినియోగించుకోవాలని పదవ పటాలం కమాండర్ ఆదినారాయణ విద్యార్థులకు సూచించారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ పటాలంలో యువత ఆపదా మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ ముగింపులో హాజరై ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. 91 మంది వాలంటీర్లకు ప్రథమ చికిత్స, సిపిఆర్, అగ్ని ప్రమాదాల నివారణ, తాడు ఎక్కడం, దిగడం, రివర్ క్రాసింగ్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందజేశారు. విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సిడిపిఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆశా దీప్తి సూచించారు. గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం, ఆకుకూరలు, కూరగాయలను రోజూ తీసుకోవడంతో రక్తహీనతను అరికట్టవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వసంతి, డాక్టర్ సూర్యప్రకాష్, గ్రామ సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలో ప్లాస్టిక్ వల్ల కలిగే ఇబ్బందులపై పురపాలక చైర్పర్సన్ మంజుల అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి సూచించారు. వస్త్ర సంచులు వాడాలని కోరారు. దివ్యాంగులకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి గ్రామాల వారీగా గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు సూచించారు. దరుణ్ మండలంలోని పెద్దపాడు, వామన్పల్లి గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులకు గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. గూడెందొడ్డి సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. భోజనం నాణ్యత విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం అన్నారు. మానోపాడు మండలంలోని బూరవెల్లి, పల్లెపాడు, చెండూరు, నారాయణపురం, మానపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. అర్హులకు దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పెన్షన్లను జారీ చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, జలసిరి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత నెల 26-27 తేదీల్లో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో గద్వాల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ పోటీల్లో విద్యార్థి ఎం నవీన్ వెండి పథకం సాధించారు. వివిధ భాగాల్లో విద్యార్థులు రజత పథకాలను సాధించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర

0: స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని డివైఎస్ఓ రామలింగేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీజన్న తదితరులు అభినందించారు. విబీజీ రామ్జీ ఉపాధి పనుల్లో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఎంపీఓ రాంప్రసాద్ తెలియజేశారు. రాజోలి మండలంలోని చిన్న దన్వాడ, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. 125 రోజుల పని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలియజేశారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యతో సమాజ వికాసం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తరూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో గద్వాల్పై ఉన్న నిరక్షరాస్యత మచ్చను చెరిపివేసేందుకు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్, పీజీ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. త్వరలోనే ఎంబీఏ, బీబీఏ, ఎల్ఎల్బి కళాశాలలను సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేటు దొడ్డి మండలంలో త్వరలోనే యంగ్ ఇండియా పాఠశాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హుస్సేనప్ప, సర్పంచ్ విజయ్, జిల్లా సర్పంచ్లు, మాజీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఓసీలో జిల్ ఎన్ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టోల్ ప్లాజాలు, హోటల్ వద్ద, సర్వీస్ రోడ్లపై వాహనాల పార్కింగ్ ను నియంత్రించాలని చెప్పారు. ఎర్రవల్లి ఎక్స్ రోడ్ వద్ద జిల్లా దిశను సూచించే బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలంపూర్ జోగులాంబ ఆలయానికి వెళ్లే దిశగా దూరాన్ని స్పష్టంగా తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజోలి మండలానికి భారతమాల హైవేతో అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్దం చేసి హైవే అధికారులకు సమర్పించాలని ఆర్ఎన్బి శాఖకు కలెక్టర్ ఆదేశించారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కు వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్

0: నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके माटी के स्वास्थ्य खराब कर दें.
0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ధ స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ AI, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం

0: రెండో ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు 27 రజతాలు 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను తెలియజేసేది మన అంబటాల సంగతులు. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ పవార్ ప్రసంగం. న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంద్రాల నగేష్తో కే లెనిన్ వెట్టిన ముచ్చట. ఇంకా దేవీ నవరాత్రుల్లో 5వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం. అట్లనే సామాజిక ఐక్యతకు ప్రతీక బతుకమ్మ, కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం పంచమి. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పాక్షికంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 80% గాను గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై ప్రవీణ్ కుమార్. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ గా పనిచేస్తున్నాను. మన జిల్లాలో దాదాపు 60,000 ఎకరాల పైన కంది పంట, ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా, సోయాలో అంతర పంటగా, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏక పంట కూడా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కంది పంట అధిక దిగుబడిలో ప్రధానంగా పూత దశ అనేది చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే పూత రాలిపోవడం వల్ల చాలా వరకు మనకు దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. పూత దశలో అంటే పూత రాలడానికి ప్రధాన కారణాలు చూసినట్టయితే ముఖ్యంగా బిడ్డ పరిస్థితులు కావచ్చు, లేదంటే అధిక తేమ వల్ల కూడా మనకు పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాలైనటువంటి చీడపీడలు ఆశించడం వల్ల శనగ పచ్చ పురుగు కావచ్చు, మార్క మచ్చల పురుగు కావచ్చు, ఎక్కువగా ఉధృతిగా ఉన్నప్పుడు కూడా మనకు పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కూడా సరిగా చేపట్టకపోవడం వల్ల కూడా మన పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు తప్పకుండా కంది పంటలో అధిక దిగుబడులు తీసుకోవాలంటే ముఖ్యంగా నీటి యాజమాన్యం కావచ్చు, ఎరువుల యాజమాన్యం కావచ్చు, చీడపీడల యాజమాన్యం కావచ్చు, సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల కంది పంటలో మంచి అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: కంది పంటలో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే, మాజీ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి, కూచిపూడి నాట్యాచారుడు వెంపటి చినసత్యం జయంతి, ఇంకా నటుడు జి రామకృష్ణ జయంతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ జయంతి ఇయల్లా, నిర్మాత దర్శకురాలు మీరా నాయర్ పుట్టినరోజు, నటుడు సాయిధరం తేజ పుట్టినరోజు. అట్లనే అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం ఇయల్లా. భారతదేశ 11వ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఇయల్లా. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టిన ఈయన అసలు పేరు అవుల్ పకీర్ జైనులుద్దీన్ కలాం. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందిన ఈయన రాష్ట్రపతి కాకముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఇంకా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచిన కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశాడు. ఇండియా 2020, ఇగ్నేటెడ్ మైండ్, ఇండియా మై డ్రీమ్ అనే రచనలే కాకుండా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే జీవిత చరిత్రలు రాశారు. కలాం అనేక విశ్వవిద్యాలయాల నుండి మస్తు డాక్టరేట్లు అందుకోవడమే కాకుండా పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు భారతరత్నను అందుకున్నాడు. 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో 2015 జూలై 17న మరణించాడు.
2: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కాలంతో పాటు మనము మన జీవన శైలిని మార్చుకుంటున్నాం. అయితే మన జీవన శైలిలో మార్పుల వలన మన ఆరోగ్యం కూడా కొంత దెబ్బతిని కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే మరి ఈ ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ పవర్ ప్రసంగంని విందాం. పానం పదిలం శీర్షికన.
2: ప్రస్తుత ఆధునిక జీవన శైలి వలన వచ్చే ఆరోగ్య సమస్యలు, దాని గురించి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. అయితే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు దీన్ని. ఈ మధ్యలో మనం వింటూనే ఉంటాము, బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఒబేసిటీ అంటే లావుతనం కానీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. సో దీని గురించి బాగా వింటుంటాం మనం. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీబడీస్ వరీడ్ అబౌట్ దట్, ఏంది ఇది, ఎందుకు వస్తున్నాయి, దీనికి ఎట్లా ప్రివెంట్ చేయాలా, దీని గురించి మనం ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బీపీ గురించి మాట్లాడుకుందాం. బీపీ చాలా కామన్ వర్డ్ అయిపోయింది ఇవాళ. రేపు ఎక్కడ చూసినా బీపీ బీపీ అని వినబడుతూనే ఉంటుంది. అసలు బీపీ అనేది ఏంటి? అధిక రక్తపోటు అంటారు దీన్ని. అయితే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటుంది. దీనికి సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ రెండు ఉంటాయి. సో హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ కామన్గా మాట్లాడుతుంటారు, కానీ హై బ్లడ్ ప్రెషర్కే మనం బీపీ అంటారు. సో రక్తపోటు ఎక్కువ కావడం వల్ల మనకు శరీరంలో కొన్ని భాగాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. లైక్ హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఇవి మెయిన్ టార్గెట్ ఆర్గన్ అంటారు దీన్ని. సో ఇవి దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి మనం బీపీతో బాధపడుతుంటే క్రమక్రమంగా ఇవి ఈ ఆర్గన్స్ మీద దెబ్బ పడుతుంది అన్నట్టు. యాక్చువల్లీ బీపీ డిటెక్ట్ కావడం రొటీన్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. జనరలీ అంటారు చక్కెర రావడం, తలనొప్పి రావడం అట్లాంటి ఏం లేదు, అయినా కూడా నాకు బీపీ ఎందుకున్నది. సో అట్లా ఏం ఉండదు, జనరలీ రొటీన్ టెస్ట్లోనే ఒక్కోసారి సడన్గా బీపీ తెలుస్తుంది. జనరలీ ఇప్పుడు మనం వెస్టర్న్ కంటే మనం కంపేర్ చేస్తే ఇండియన్ అర్లీ ఏజ్లో వస్తుంది. వెస్టర్న్ సైడ్లో 40 ఇయర్స్ తర్వాత బీపీ అనేది వస్తుంది, కానీ ఇండియన్లో ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి. అండ్ ఇండియన్ జీన్స్ అనేది ఒకటి, జీన్స్ ప్రోన్ ఫర్ బీపీ అండ్ హార్ట్ అటాక్. సో మన ఇంతకుముందు మనం అనుకునేది హార్ట్ అటాక్ ప్రాబ్లం మనది కాదు, ఇండియన్ది కాదు, అది వెస్టర్న్ వాళ్ళది, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్. సో దీనికి అసలు కారణం ఏంటిది? ఒకటేమో జీన్స్, ఇది వంశ పారపర్యంగా వస్తుంటుంటుంది. మన ఫాదర్ కానీ, ఫోర్ ఫాదర్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ దాంట్లో ఉండి మనకు వస్తుంటుంది. మన ద్వారా మన పిల్లలకు, మన పిల్లల పిల్లలు కూడా రావచ్చు. సో దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి ప్రివెంట్ ఎట్లా చేయడం దీన్ని? సో మన చేతిలో ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి కొన్ని. ఇవి ఇంతకుముందే మనం చెప్పినాం, ఆధునిక జీవన శైలి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మన లైఫ్ చాలా కంఫర్టబుల్ అయిపోతుంది. టీవీ ఆన్ చేయడానికి కూడా మనం లేచి ఆన్ చేయలేకపోతున్నాం, అంత ఇన్స్టేబుల్ అంటే మూమెంట్స్ లేకుండా అయిపోతుంది. సో దాట్ కైండ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ అంటారు దీన్ని. సెడెంటరీ లైఫ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు ఆఫీస్లో కానీ లేకపోతే కూర్చొని పని చేసుకోవడం, కొంచెం దూరం కూడా నడవకుండా యూస్ బైక్, మోటార్ సైకిల్, బైక్ కానీ సైకిల్ కానీ అట్లాంటివి యూజ్ చేస్తున్నాం. దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతున్నాయి. సో నేచురల్గా బీపీ పెరగడం కామన్. సో బీపీ వలన వచ్చే ప్రమాదాలు ఇవి, ఇట్స్ కాల్డ్ స్లో పాయిజనింగ్. మెల్లగా మెల్లగా ఇంటర్నల్ ఆర్గాన్స్, కిడ్నీ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, మెయిన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఐస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీస్ ఆర్ ఆల్ టార్గెట్ ఆర్గాన్స్ అంటారు. సో దీన్ని మనం సరి అయిన టైంలో డిటెక్ట్ చేసి దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చింది లైఫ్ స్టైల్ డిజార్డర్లు అనేది. ఇంకొకటి షుగర్ వ్యాధి, మధుమేహం అంటారు. షుగర్ వ్యాధి అనేది జనరలీ బ్రాడ్లీ స్పీకింగ్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి Type 1 Diabetes అంటారు, Type 2 Diabetes అంటారు. Type 1 Diabetes అర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, విదిన్ 25 ఇయర్స్ లోపల. Type 2 ఏమో 35 తర్వాత వచ్చేది Type 2 Diabetes అంటారు. దీనిలో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే Type 1లో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు బాడీలో,

ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఉంటుంది, దానిలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా జెనెటికల్ ప్రాబ్లమే. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా తక్కువ ఉంటుంది లేకపోతే ఉండదు. సో దీనిలో టైప్ 1లో మనం ఇన్సులిన్ బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. టైప్ 2 అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది బాడీలో, కానీ సరైన ఇన్సులిన్ సరిపోదు, అంటే బాడీకి కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. సో దాన్ని మనం ట్యాబ్లెట్స్ ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాం అన్నట్టు. సో ఇట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్ అంటారు. సో అల్టిమేట్ దిస్ బేసిక్ డిఫరెన్స్ అన్నట్టు. సో అల్టిమేట్లీ ప్రాబ్లం ఏంటిది, షుగర్ వ్యాధి వచ్చినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది, లక్షణాలు ఏంటిది? ఒకటేమో అతి దాహం కావడం, బాగా నీళ్లు తాగాలనిపించడం ఒకటి. రెండోదేమో యూరినేషన్, మూత్రం ఎక్కువ రావడం రాత్రి, పర్టికులర్లీ రాత్రి కానీ 4-5 టైమ్స్ లేవడం కానీ. అండ్ ఆకలి కూడా, ఆకలి ఎక్కువ కావడం, బరువు తగ్గడం, వీక్నెస్, జనరల్ వీక్నెస్ రావడం, అండ్ జనరలైజ్డ్ బాడీ ఎక్స్ అంటారు అది. ఇది కామన్గా మనం ఎప్పుడు మనకు డౌట్ వస్తుందంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉండడం, లైక్ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, లేకపోతే మన రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ అంటారు. సో వాళ్ళ దానిలో ఎవరికైనా ఉందంటే మనం ఎక్కువ జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఏజ్ 30, 40 దాటంగానే కంపల్సరీ ఇయర్లీ వన్స్ షుగర్ గురించి మనం టెస్టులు చేయించుకోవాలి. సో ఇవన్నీ ఒకవేళ డౌట్ వస్తే కూడా మనం డాక్టర్ దగ్గర వెళ్ళి ఇవి చేస్తే మనం షుగర్ గురించి టెస్ట్ చేసి నిర్ధారిస్తారు. లైఫ్ స్టైల్ డిజార్డర్లో నెక్స్ట్ వచ్చేది హార్ట్ ప్రాబ్లం. కామన్గా వింటూనే ఉంటాం హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది. ఇది గుండెపోటు అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది. లైక్ షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడం మనిషికి, అండ్ అలవాట్లు లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, వ్యసనాలు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లమ్. సో అల్టిమేట్లీ ఇవన్నీ లీడ్ అయ్యేది హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ అనేది గుండెపోటు. సో గుండెకు 3 రకాల ఆర్టరీస్, కరోనరీ ఆర్టరీస్ అంటారు, దానివల్ల గుండెకు రక్త సప్లై అవుతుంటుంది. దీనిలో ఏదన్నా ఒక ఆర్టరీ కానివ్వండి, 2 ఆర్టరీలు కానివ్వండి బిగించిపోవడం, నేరో అయిపోయి బ్లాక్ అయిపోతే అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది? ఒకటేమో 40 ఇయర్స్ తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ మేల్స్ కానివ్వండి, మేల్స్ 40 ఇయర్స్, ఫీమేల్స్ ఆఫ్టర్ 50 అంటే మెనోపాజల్ ఏజ్ అంటారు. సో ఫీమేల్స్ మెనోపాజ్ తర్వాత ఎక్కువ రిస్క్లు ఉంటారు, మేల్స్ 40 ఇయర్స్ తర్వాత. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, ఏజ్ గ్రూప్ ఒకటి. సెకండ్ది వెయిట్, వేస్ట్ సర్కంఫరెన్స్ BMI అంటారు, బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అంటారు. సో బాడీ మాస్ ఇండెక్స్, ఇది మన హైట్ అండ్ వెయిట్తో క్యాల్కులేట్ చేస్తారన్నట్టు, ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి. సో ఇది ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ అన్నట్టు. జనరలీ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా అంటారు, అంటే నడుము చుట్టూ, సెంట్రల్ ఒబేసిటీ అంటారు, అది రిస్క్ ఫ్యాక్టర్. నడుము ఎంత ఎక్కువ ఉంటే అది రిస్క్ ఎక్కువ ఫ్యాక్టర్ అంటారు, నడుము లావుతాడు. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేటర్స్ అన్నట్టు. ఓవరాల్ వెయిట్ ఎక్కువ ఉండడం ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. ఒకటేమో ఏజ్ ఫ్యాక్టర్, దెన్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, సెకండ్ ఏమో వెయిట్ ఎక్కువ ఉండడం, థర్డ్ది వ్యసనాలు, ఏమన్నా ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇవన్నీ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసి అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, జనరలీ బాగా కన్ఫ్యూజ్ అవుతారు హార్ట్ అటాక్ ఏంటి, హార్ట్ బర్న్ కూడా అంటారు, అసిడిటీ అంటారు, చాలా ఉంటాయి. సో ఎప్పుడు మనం హాస్పిటల్ వెళ్ళాలి, ఎప్పుడు డాక్టర్ చూపించుకోవాలి, అయితే జనరలీ చెస్ట్లో డిస్కంఫర్ట్ కావడం, ఛాతీలో ఒక రకమైన అస్వస్థ ఉండడం, నొప్పి ఉండడం, లేకపోతే బాధగా ఉండడం, బొడ్డు పైన ఎక్కడైనా ఉండొచ్చు. సో అది ఒకటి. ప్లస్ స్వెటింగ్ రావడం, బాగా చెమట రావడం, పర్స్పిరేషన్ అంటారు, అండ్ గుండె ఎక్కువగా కొట్టుకోవడం, దడదడ అనిపించడం, గాబర్ అనిపిస్తారు అంటారు, పేషెంట్ అంటారు గాబర్ అనిపిస్తుంది, అది ఒకటి. జనరలీ మిడిల్ ఆఫ్ ద నైట్ లేకపోతే అర్లీ ఇన్ ద మార్నింగ్, హార్ట్ అటాక్ టైమింగ్స్ ఇవి జనరలీ ఆ టైంలో మన రక్తం ప్రవాహం గడ్డగట్టడం ప్రమాణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఈ టైం చాలా డేంజరస్ టైం అంటారు, అర్లీ ఇన్ ద మార్నింగ్ 3 to 5 మధ్యలో. సో ఆ టైంను జనరలీ నెగ్లెక్ట్ చేస్తాం మనం, ఏదో సర్లే యాసిడిటీ ఉన్నది, ఏదో ఉన్నది పర్లేదు తగ్గిపోతుంది అనుకుని అట్లా అశ్రద్ధ చేస్తారు. ఇంకేందంటే ఆ టైంలో చాలామంది డిస్టర్బ్ ఎందుకు చేయాలా, అందరు నిద్రపోతుంటారు కదా అని, అది ఒక ప్రాబ్లం.

0: ఈ టైంలో ఏమైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ మనం దానికి గమనించి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించాలా. సో ఇట్లాంటి ఏమైనా ఈ లక్షణాలు ఏమైనా తెస్తే మనం డెఫినెట్లీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇది హార్ట్ అటాకా కాదా, మరి ఏం ప్రాబ్లం, దాని గురించి మనం నిర్ధారించుకోవాలి. సో హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇవన్నీ మనకు రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా దానికి ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి. సో అల్టిమేట్లీ హార్ట్ అటాక్ రావద్దు, పక్షవాతం రావద్దు, ఈ కాంప్లికేషన్స్ రావద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. ఫస్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. ఏ ఏజ్ అయినా కానివ్వండి, ఎక్సర్సైజ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు లా ఉండండి ఉండకపోండి, కానీ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అవసరం ఫిజికల్ ఎక్సర్సైజ్. దెన్ దాంతోపాటు ఇఫ్ యూ క్యాన్ డూ యోగా, అది కూడా చాలా మంచిది. సో యోగా వలన కూడా చాలా ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, దానివల్ల బీపీ తగ్గడం, షుగర్ తగ్గడం, సైంటిఫిక్ పేపర్స్ కూడా అయ్యాయి దాని మీద. వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఈస్ యోగా ఆల్సో. సో ఎక్సర్సైజ్, యోగా మెయిన్ థింగ్. దెన్ డైట్, ఆహారం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ నౌ వీఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ వెస్టర్నైజ్ దాని మీద చేస్తున్నాము. పిజ్జాస్ కానీ, బర్గర్ కానీ, బేకరీస్ కానీ, అట్లాంటి ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ, సో దిస్ ఆల్ యాడింగ్. ఇది కాకుండా మన ఓన్ ఇండియన్ ఫుడ్, ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ ఫుడ్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలా దానిలో, వెజిటేబుల్స్ ఉండాలా, కర్డ్ ఉండాలా, అండ్ రోటీ అండ్ రైస్, దాల్. సో దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ సాల్ట్ మాత్ర తగ్గియడం, నూనె వస్తువులు కొంచెం తగ్గియడం, నాన్ వెజ్ ప్రిఫరబుల్లీ తీసుకోవచ్చు కానీ తక్కువ మాత్రలు తీసుకోవడం బెటర్. అండ్ యాడెడ్ టు దాట్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ తీసుకున్నాక కూడా మందులు కూడా కంపల్సరీ. మీరు ఆల్రెడీ బీపీ పేషెంట్ ఉన్నారనుకోండి, షుగర్ పేషెంట్ ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మెడిసిన్ వాడడం, రెగ్యులర్ చెకప్ చేసుకోవడం, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే మనం ఇవన్నీ ప్రివెంట్ చేసి నార్మల్ లైఫ్ మనం గడపచ్చు.
1: ఇంతవరకు పానం పదిలం శీర్షికన ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ పవార్ ప్రసంగాన్ని విన్నారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్తో కే లినిన్ వెట్టిన ముచ్చటను.
2: ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో మనం పోక్సో చట్టం అన్న పదాన్ని బాగా వింటున్నాం. మరి అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఈ ముచ్చట్లు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండ్రాల నగేష్ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ పోక్సో చట్టం గురించి, అది ఏ రకంగా రక్షణ కల్పిస్తున్నది, అది ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు, ఈ ముచ్చట్లు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నగేష్ గారు.
3: నమస్కారం అండి.
2: అయితే మనం ఈ మధ్య కాలంలో ఈ పోక్సో చట్టం అన్న పదాన్ని గురించి చాలా వింటూ ఉన్నాం కదా, అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, ఇది ఏ రకమైన ప్రయోజనం కల్పిస్తున్నది, దీని గురించి చెప్తారా?
3: ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నపిల్లల సంఖ్య ఏ దేశంలో ఉందంటే అది మన భారతదేశంలో ఉంది. అయితే ఎప్పుడైతే చిన్నపిల్లల యొక్క జనాభా ఎక్కువ ఉందో, ఎట్ ది సేమ్ టైం ఏమైపోతున్నదంటే ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, లైంగికంగా వేధించడం కానీ లేకపోతే సెక్సువల్గా వాళ్ళని హరాస్ చేయడం కానీ ఈ రకమైనటువంటి అకృత్యాలకు చాలామంది ఒడుగడుతున్నారు. అయితే చిన్నపిల్లలను మరి ఇలాంటి ఆకృత్యాల నుండి, లైంగిక వేధింపుల నుండి, దాడుల నుండి రక్షించడానికి మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 2012 నవంబర్ 14 పోక్సో యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసింది. దీని ప్రకారం ఏంటంటే పోక్సో యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపట అమ్మాయిలు,
2: ఆడపిల్లలకు
3: ఎవరైనా లైంగిక వేధింపులు కానీ లేకపోతే వాళ్ళని సెక్స్

0: యాక్చువల్గా కానీ హరాస్మెంట్ చేస్తే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళని శిక్షించడానికి చట్టం తీసుకురావడం జరిగింది. మేజర్గా ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే ఇది చాలా సీరియస్, అంటే గ్రేవ్ సీరియస్ యాక్ట్ అన్నమాట. అంటే మీరు చూస్తా ఉన్నారు ఈ మధ్య టీవీలలో మాధ్యమంలో చూస్తా ఉన్నాం నాలుగైదేళ్ళ చిన్న పిల్లలని, చిన్నారులని. మొన్న రీసెంట్లీ అయితే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు వరంగల్ చిన్నారి మీద కూడా అఘాయిత్యానికి పాల్పడినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్లీ పార్లమెంట్లో ఏం చేశారంటే, ఈ 2019లో ఎవరైనా చిన్నారుల మీద సెక్సువల్ గా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్లకు డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష విధించేందుకు కూడా మన ప్రభుత్వం చట్టం చేసిందన్నమాట. మళ్ళొకటి దీంట్లో పట పోక్సో యాక్ట్ కింద ఏవైతే కేసులు నమోదైతాయో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్పెషల్ కోర్టు అనేటువంటిది ఉంటుంది, జిల్లా న్యాయమూర్తి మాత్రమే ఈ యొక్క కేసులను విచారిస్తారు. అయితే ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ ప్రకారం ఏంటి సార్ అంటే, ఇప్పుడు దీంట్లో పట మినిమం పనిష్మెంట్ 6 నెలల నుంచి 12 నెలలు మినిమం, మాక్సిమం డెత్ పెనాల్టీ. లేదంటే ఇప్పుడు కొందరు చిన్న పిల్లలను మేము ప్రేమిస్తున్నామని చెప్పేసి లే వాళ్ళ వెంట పడడం, అదేవిధంగా ఇంకా వాళ్ళను వేరే రకంగా వేధించడం ఇలాంటివి చేస్తే గనక వాళ్ళ యొక్క అవుట్రేజ్ ద మాడెస్టీ అంటే సమాజంలో వాళ్ళ యొక్క అవమానపరిచే విధంగా ఎవరైనా గనక ప్రవర్తిస్తే సెక్షన్ 8 ప్రకారం, సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం కోర్టు మినిమం 5 సంవత్సరాల పనిష్మెంట్ వేయచ్చు, ఈవెన్ 10 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ అనేటువంటిది విధించడానికి ఆస్కారం ఉన్నది.
1: అంటే ఇది 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బాలికలు గాని యువతులు గాని ఎవరైనా వాళ్ళ పట్ల అసభ్యకరంగా లేదా వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే వాళ్లకు ఈ చట్టం ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదంటారు. ఇంకా ఏ ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు
0: చూడండి, చిన్నపిల్లలు బిలో 18 ఇయర్స్ లోపల ఉన్నా గాని, ఈవెన్ ఆ పిల్లల యొక్క కన్సెంట్ ఉన్నా గాని అంటే వాళ్ళ సమ్మతంతో గాని ఎవరైనా వాళ్ళని ప్రేమిస్తామని చెప్పేసి, అంటే ప్రొక్యూరింగ్ ఎ మైనర్ గర్ల్ విత్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ లవ్, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను
1: అంటే మోసపూరితమైన మాట,
0: నువ్వు నేను నిన్ను అంటే నాకు ఇష్టం అని చెప్పి, ఈవెన్ ఆ యొక్క 18 సంవత్సరాల యొక్క పాప యొక్క అంగీకారంతో చేసినా గానీ ఇది నేరమే.
1: అంటే ఏదో రకమైన మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మైనర్ బాలికల్ని వెతికెళ్లడం కూడా నేరమే.
0: నేరమే. ఇక అదే విధంగా దీంట్లో పట వాళ్ళ యొక్క వీడియోలు తీయడం పోర్నోగ్రఫీ, అంటే
1: వాళ్ళ అనుమతి లేకుండా
0: అసహ్యకరమైనటువంటి అశ్లీల వీడియోలు తీయడం గానీ, లేకపోతే వాళ్ళను ఇంకా అబ్యూజింగ్ చేయడం, వాళ్ళని ఏదో అనేక రకాలుగా అంటే అవమానకర రీతిలో వేధించడం, తిట్టడం గాని కొట్టడం గాని వాళ్ళ వెంబడించడం గాని ఏం చేసినా గాని దీంట్లో పట ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే, ఈవెను పోక్సో ఈ అంటే ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉన్నది.
1: కొంతమంది నేరుగా వచ్చి ఇవ్వలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఈ చట్టం కింద ఎవరైనా వేధింపులకు పాల్పడితే వాళ్ళపైన ఫిర్యాదు చేయొచ్చు అంటారు.
0: అదే విధంగా ఇంకా కొత్త ఈ చట్టం ప్రకారం ఏమిటంటే, 18 సంవత్సరాల లోపల చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగింది అని తెలిసిన తర్వాత ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ అధికారి కావాలని గనక ఆ యొక్క కేసును పక్కదోవ పట్టించినా గాని ఆ యొక్క అధికారికి కూడా శిక్ష విధించే విధంగా కఠినతరమైనటువంటి ఈ చట్టం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోక్సో యాక్ట్ తో పాటు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కూడా విధిస్తారు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల యొక్క మాడెస్టీని అంటే వాళ్ళ బరువు పోయే విధంగా, అదే విధంగా వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్ అంటే అత్యాచారం చేశారనుకోండి, ఈవెన్ దాని ప్రకారము 376 ఐపీస్ లో ఏం చెప్తా అంటే అత్యాచారం, ఈ అత్యాచారం ప్రకారము ముందు 10 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటది ఐపీసీ ప్రకారం. కానీ చిన్న పిల్లల మీద అత్యాచారం కనుక చేసినట్లయితే మరణ దండన డెత్ పెనాల్టీ అనేటువంటిది విధించడానికి రీసెంట్లీ పార్లమెంట్ లోపల 2019లో కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ అనేటువంటిది తీసుకురావడం, అంటే సవరణ తీసుకురావడం జరిగింది.
1: ఇప్పుడు ఈ 2012లో ఏదైతే మైనర్ బాలికల మీద ఈ లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకొచ్చిన ఈ చట్టంలో 2019లో కొంత సవరణలు తీసి ఈ చట్టాన్ని ఇంకా కట్టుదిట్టం చేసింది.
0: మళ్ళా మెయిన్ గా చైల్డ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేటువంటిది వీటిని సూపర్విజన్ చేస్తుంది. మెయిన్ గా పోక్సో యాక్ట్ ప్రకారము ఏ వ్యక్తి మీదనన్నా ఒకవేళ

0: అనేటువంటిది ఇవ్వడానికి ఆస్కారం ఉంది.
1: చాలా సంతోషం నగేష్ గారు. ఇటీవల కాలంలో ఎంతో చర్చల్లోకి వచ్చిన, ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పోక్సో చట్టం గురించి సవివరంగా తెలియజేసిండ్రు. ముఖ్యంగా ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి, తప్పు చేసిన వారి పట్ల ఏ రకంగా శిక్షలు అమలు చేస్తున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చట్టం ద్వారా మార్పు కాదు కానీ మనిషి ఆలోచనల్లో మార్పు వచ్చి నైతిక బాధ్యతల్ని పెంపొందించుకొని ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు అడుగులు వేయాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇంతవరకు న్యాయం చట్టం శీర్షికన పోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్తో కే లెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు.
3: सुनती हो, कमाल ही हो गया.
4: क्या हो गया ऐसा?
3: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
4: ये कमाल कैसे हो गया?
3: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
4: ये तो बहुत बढ़िया पोर्टल है.
3: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాలైన నవదుర్గలను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపానికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. మరి ఇవాళ 5వ రోజు. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగంను ఇప్పుడు విందాం.
5: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణిని, త్వం విద్యాలయాదేవి, సామాం పాతు సరస్వతీ. మేధాం విద్యాబలం ప్రజ్ఞాం సంపదం పుత్రపౌత్రకాం దేహి మే శారదా దేవి, స్మరామి ముఖ సంస్థితాం. ఈ నవరాత్రుల్లో 5వ రోజు సరస్వతీ అమ్మవారిని కొలుస్తారు. అదేవిధంగా ఈ 5వ రోజు స్కందమాతని కూడా పూజించడం జరుగుతుంది. దేవి 5వ రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి, స్కందుడి తల్లి అయిన పార్వతీదేవి రూపమే స్కందమాత. ఈమె ఒడిలో స్కందుడు ఉంటాడు. ఈమెకు 4 భుజాలు. ఒక చేతిలో స్కందుని పట్టుకొని మిగతా 2 చేతుల్లో పద్మము కమలము ఉంటాయి. ఒక చేయి అభయముద్రతో ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈ విధంగా ఈ సరస్వతీదేవి స్కందమాతగా చెప్పబడినటువంటిదే అయింది. ఎవరైతే ఈరోజు ఈ దేవిని పూజిస్తారో అటువంటి వారికి మేధాశక్తి ప్రాప్తిస్తుంది, విద్య కలుగుతుంది, ప్రజ్ఞ కలుగుతుంది. వీటి వల్ల సంపదలు వస్తాయి, పుత్రులు పౌత్రులు కలుగుతారు. ఆ విధంగా విజ్ఞానం కలిగినటువంటిది, జ్ఞానాజ్ఞాన విచక్షణ కలిగి వారి యొక్క జీవితాల్ని సుగమం చేసుకుంటారు. ఏ విధమైనటువంటి కామక్రోధాదులకు లొంగకుండా జీవనంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని ఈ యొక్క సరస్వతి అనుగ్రహం వలన సరస్వతీ పుత్రులైనటువంటి వారందరూ కూడా ఆ అలౌకికమైనటువంటి ఆనందమయ జీవితాన్ని పొందుతారు. నవరాత్రులలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులను పూజిస్తారు. ఈ యొక్క సరస్వతీ పూజ మూలా నక్షత్రంలో మొదలుపెట్టి శ్రవణంతో సమాప్తి చేస్తారు. ఈమె విద్యలకు అధిష్టాన దేవత. ఈమె పరాశక్తికి సాత్వికాంశ. పరాశక్తే మహాసరస్వతి. ఈ మహాసరస్వతి అవతారాన్ని ధరించింది. ఈ గాథ దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలోనూ ఉంది. ఈమె గౌరీదేవి గర్భంలోంచి ఆవిర్భవించింది. ఈమె ముల్లోకాలకు ఆధారం. ఈ తల్లే శుంభాది దైత్యులను సంహరించింది. ఈమె మహాసరస్వతి. పూర్వము శుంభ నిశుంభులనే అసురులు ముల్లోకాలను ఆక్రమించి మదబలం వల్ల దేవతల హవిస్సులను కూడా हरिंद

0: నుంచి అనేక విధములైనటువంటి అరాచకములను చేస్తూ వచ్చారు. ఆ విధంగా దేవతల యొక్క అధికారాలన్నీ వారే ఛేజించుకోవడం వలన అప్పుడు దేవతలు, ఋషులు, మునులు వీరందరూ కలిసి పరాశక్తిని ధ్యానించడం మొదలుపెట్టారు. ఆ విధంగా అనేక విధములైనటువంటి స్తోత్ర పాఠములు చేస్తూ ఉన్న సమయంలో పార్వతి గంగానదిలో స్నానం చేయడం కోసం వచ్చింది. ఆమె శరీర కోశంలోంచి పరాశక్తి యువతలికి వచ్చింది. ఇలా శరీర కోశంలోంచి వచ్చింది కాబట్టే ఈ పరాశక్తిని కౌశికి అన్నారు. తర్వాత పార్వతి కాళికగా మారిపోయింది. బ్రహ్మాది దేవతల నుండి బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి మొదలైన దేవశక్తులు ఈ యొక్క దేవీ సైన్యంలో చేరాయి. దేవి శివుణ్ణి దూతగా పంపి ముందుగా శుంభునికి హితబోధ చేసింది. ఈ విధమైనటువంటి అరాచకాలను వదిలి సత్వగుణం చేత రాజ్యాన్ని ఏలుమని. కానీ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ యొక్క శుంభుడు, నిశుంభుడు ఈ యొక్క మాటలను లెక్క చేయకుండా హుంకరించాడు. ఈ విధంగా ఈ మాటలను వినలేదు. మొదట రక్తబీజుడు, ఆ తర్వాత నిశుంభుడు, ఆ తర్వాత శుంభుడు, ఈ విధంగా దేవిపై ఒకరు తర్వాత ఒకరు వచ్చి మరణించారు. అప్పుడు దేవతలు స్తోత్రం చేశారు. ఇలాగే దుష్టుల్ని సంహరించి మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకున్నారు. ఇలా శుంభనిశుంభాదులను సంహరించిన పరాశక్తే మహాసరస్వతి. కనుక అందరూ కూడా ఈరోజు ఆ మహాసరస్వతికి నమస్కరించి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలని కోరుతూ మీ అందరికీ కూడా ఈరోజు మహాసరస్వతి అనుగ్రహం కలుగుగాక.
1: దేవీ నవరాత్రుల్లో 5వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగంను విన్నారు.
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
2: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సామాజిక ఐక్యతకు ప్రతీక బతుకమ్మ. కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగంను.
4: ముందుగా అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒక పెద్ద పండుగగా గుర్తింపు పొందినది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దసరా పండుగ నవరాత్రుల కాలంలో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఎన్నో ఉన్నాయి. బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలుపెట్టి 9 రోజులు రోజుకొక విధంగా తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తుంటారు. ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ పాటలు పాడి బతుకమ్మను ఆడుకుంటారు. భారతదేశంలో జరుపుకునే పండుగలు, ఆచారాలు, ఉత్సవాలు, జాతరలు అన్నీ కూడా ఆయా ఋతువులలో పూసే పువ్వులు, కాసే కాయలు, పండ్లు, పండించే పంటలను ఉపయోగించుకుంటూ జరుపుకోవడం గమనార్హం. నిత్య జీవితంలో ఆయా వస్తువుల వినియోగ ప్రయోజనాన్ని సమాజానికి తెలియజేయడమే పండుగల యొక్క పరమార్థం. బతుకమ్మ పండుగ నాటికి రైతులకు కొన్ని రకాల ధాన్య రాసులు ఇంటికి చేరుతాయి. బతుకమ్మ పండుగను గురించి అనేక కథలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, చోళరాజైన ధర్మాంగదుడికి 100 మంది కుమారులు జన్మిస్తారు. కానీ తర్వాత కాలంలో వారంతా శత్రురాజులతో జరిగిన యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలానికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. సంతానం లేదని బాధపడుతున్న సమయంలో పుట్టిన ఆ శిశువుకు బతుకమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. విష్ణువు అంశతో జన్మించిన చక్రాంకుడు అను రాజు బతుకమ్మను వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. నాటి నుండి నేటి వరకు బతుకమ్మ పండుగ, బతుకమ్మను పూజించడం ఆచారంగా, సాంప్రదాయంగా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులతో పూల బతుకమ్మను పూజించే ఒక ప్రత్యేకత కలిగిన పండుగగా చెప్పవచ్చును. ఇది పూల పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబించే పండుగ. ఈ పండుగ అంటే ఆడబిడ్డలకు చాలా ఇష్టం. తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా పూజిస్తారు. బతుకమ్మను పేర్చడానికి అన్ని రకాల పువ్వులను ఉపయోగిస్తారు. బంతి, చేమంతి, గన్నేరు, రుద్రాక్ష, గునుగు, పున్నాగ, తంగేడు, నందివర్ధనం, గుమ్మడి, దాదాపుగా అన్ని రకాల పువ్వులను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు. గునుగు పువ్వులకు రంగులద్ది అందంగా ఆకర్షణీయంగా బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు. భగవంతునిచే సృష్టించబడిన ప్రతి వస్తువుకు ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది అనే అంతరార్థం కూడా ఇందులో నిబిడీకృతమై ఉంది. గులాబీ పువ్వుతో పాటుగా గడ్డి పువ్వుతో కూడా బతుకమ్మ పేర్చబడుతుంది. గుమ్మడి పువ్వు గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి గుమ్మడి పువ్వును గౌరమ్మగా పూజిస్తారు. ఈ విధముగా పూల సేకరణ బాధ్యత కుటుంబంలో పురుషులది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. మహిళలంతా పిల్లలతో బంధుమిత్రులతో కలిసి ఒకే చోట చేరి బతుకమ్మను ఆడుకుని చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు. పెసరపిండి, జొన్నపిండి, మొక్కపిండి, సత్తుపిండి, పెసరపప్పు, బెల్లంతో చేసిన సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర మరొకసారి బతుకమ్మను ఆడుకుని చెరువులోకి సాగనంపుతారు. మహిళలంతా తాము తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్లలో వదలడం కూడా ఒక పద్ధతిగా చేస్తారు. నీళ్లలో లోపలి వరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెక్కు చెదరకుండా నీటిలోకి వదులుతారు. ఇక మొదటి రోజు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను పూజించిన తర్వాత బతుకమ్మను పేర్చడం మొదలవుతుంది. ఈ బతుకమ్మలో మూడు కళలు ఇమిడి ఉంటాయి: ఆట, పాట, నాట్యం. అంతేకాకుండా మంచి సాహిత్యం, జానపదాలు కూడా నిబిడీకృతమై ఉన్నాయి. ఆ రోజుల్లో చదువురం రాని మహిళలు తమ ఆటపాటల ద్వారా అద్భుతమైన రచనలు చేశారు బతుకమ్మను గురించి. ఇక పాటల్లో కొన్ని పాటలు ఉయ్యాలో అని, వలలో అని, కోల్ అని, గౌరమ్మ అని కొన్ని పదాలను చివరన తీర్చి పాటలను పాడుకుంటారు. ఇద్దరక్క చెల్లెండ్రు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, వంటింట్లో కూసుంది ఉయ్యాలో, బియ్యమేరుతుండే ఉయ్యాలో, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ ఈ విధంగా పాటలు పాడుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన ఆట పాట లేని సమావేశం లేదు. ఈ ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములయ్యారని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక పువ్వులను, పసిపాపల నవ్వులను మహిళలను గౌరవించి పూజించే సంప్రదాయం బాల్యదశ నుండే అలవాటవుతుంది. పువ్వులను, ఆకులను, చెట్ల పేర్లను తెలుసుకునే అన్వేషణ మొదలవుతుంది. దాని వలన శాస్త్రీయ దృక్పథం కూడా పెరుగుతుంది. బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. అందుకనే ఈ పండుగను పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ, కళాత్మకమైన పండుగ అని కూడా చెప్పవచ్చు. ఈ పండుగ యొక్క ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తంగేడు పువ్వును తలమానికం చేసింది. తెలంగాణ ప్రాంతం ఎక్కువ కాలం నిజాం పరిపాలనలో ఉండడం వలన బతుకమ్మ పాటలలో అక్కడక్కడ ఉర్దూ పదాలు కూడా వినిపిస్తుంటాయి. బతుకమ్మ పాటలను పాడుకుని పరవశించడమే కాదు, వాటిని అన్వయించుకుని మన జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. ఈ పాటలే రేపటి జీవితాలకు వెలుగుబాటలు. బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16 ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతేకాకుండా ఆడపడుచులకు బతుకమ్మ ఆటలకు, వేడుకలకు కావలసిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఆశ్వేయుజ శుద్ధ పాడ్యము నుండి 9 రోజులు ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా వేడుకగా జరుపుకుంటారు. చివరి రోజు నిర్వహించే పండుగను సద్దుల బతుకమ్మ పేరుతో పిలుస్తారు. సద్దుల నాడు 9 రకాల నైవేద్యాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం చెల్లిస్తారు. ఎందుకంటే 9 పూర్ణ సంఖ్య. తర్వాత అందరూ ఒకరికి ఒకరు సద్దులను పంచుకుంటారు. నిల్వ ఉండే పొడి ప్రసాదాలను దూర ప్రాంతాల బంధువులకు కూడా పంపిస్తారు. బతుకమ్మను పూజించడం అంటే లక్ష్మీదేవిని పూజించడమే. సమస్త ప్రజలకు కావలసిన సుఖ శాంతులను, భోగభాగ్యాలను అందించేది లక్ష్మీదేవి అని ప్రజల నమ్మకం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లోని పద్మాక్షిగుట్ట, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే బతుకమ్మ ఆటలు, పాటలు, కోలాటాలు, నృత్యాలు, ఆ తర్వాత జరిగే నిమజ్జన వైభవాన్ని చూసి తీరవలసిందే. ఇక ఇది ప్రకృతితో

0: సమేకమైన పండుగగా చెప్పుకోవచ్చు. మహిళలు సరదాగా ముచ్చటగా జరుపుకునే పండుగ. మరొకసారి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1: ఇంతవరకు సామాజిక ఐక్యతకు ప్రతీక బతుకమ్మ కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగంను విన్నారు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇంతటితో ఇవాళ్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో శస్త్రచికిత్సల సమయంలో అనెస్థీషియా ప్రాముఖ్యత గురించి MD అనెస్థీషియా డాక్టర్ సతీష్ కాడేతో కే గంగాధర్ వీటిన ముచ్చట, ఇంకా కైత శీర్షికన తాక్సాండే చరణ్దాస్ స్వీయ కవితలు, అట్లనే దేవీ నవరాత్రుల్లో 6వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగంను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో సమయం 8:30 అవుతుంది. ఇప్పుడు విందాం కొమ్ము లక్ష్మీ బృందం పాడిన బతుకమ్మ పాటను.

0: సమయం 8:30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ భారతి, వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్య. ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: సంజీవయత్యఖిలశక్తిధరస్వధాంనా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నాలుగు వేదాలకు ప్రతీకగా ఋగ్యజస్సామ అథర్వవేదములనేటువంటి నాలుగు మాడ వీధులలో విహరించడానికై ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను మానవాళికి అందించడానికై నాలుగవ రోజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహన మండపం నుంచి కల్పవృక్ష దివ్య ఛాయలో విహరించడానికి ముందుకు విచ్చేసి ఇప్పుడిప్పుడే స్వామి దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసురాలను చక్కగా శ్రవణం చేసి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. పుట్టినటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని పొందేది శ్రవణం ద్వారానే. 7 రోజుల్లో పరీక్షిణ్ మహారాజు ముక్తిని పొందింది కూడా భాగవత శ్రవణం ద్వారానే. అలాగే శ్రీనివాసుని యొక్క దివ్య గుణామృతాన్ని ఈ వాహన సేవలలో ఆలకించేటువంటి ఆకాశవాణి శ్రోతలు కూడా శ్రవణమనేటువంటి మాధ్యమం ద్వారే విని తరిస్తూ ఉన్నారు. ఇలా మనల్ని అందరినీ కూడా తరింపజేయడం కోసం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆ వృక్షవాహనంపై విహరిస్తూ ఉంటే దేవతా రూపంలో ఉండేటువంటి వివిధ పక్షి జాతులన్నీ కూడా ఆ వాహనం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. సామాన్యంగా పక్షులు సేద తీరేది వృక్షముల మీదే కదా, కాబట్టి దివ్య దేవతా వృక్షం ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కాబోలు పక్షులన్నీ ఆ వాహనం చుట్టూ విహరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎల్ల ఋతువులందు నెలరారి పరమమై కోరువచ్చి వారి కోర్కెలని నేడి వేల్పుమాను పాల వెళ్లి బుట్టే అని దేవతలు రాక్షసులు కూడా పాల సముద్రమును అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వారి యొక్క కోరికలు తీర్చినట్టు కల్పవృక్షము పాల సముద్రము నుండే ఆవిర్భవించింది. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి తిరువెంకటనాథుడు వెంకటేశ్వరుడు మన గోవిందుడు ఐహిక ఆముష్మిక సుఖములను కూడా ప్రసాదించేటువంటి వాడు. అందుకనే ఆశ్రిత కల్పతరువుగా స్వామివారిని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి వాడు మన స్వామి. ఇప్పుడు కలియుగంలో కూడా ఆశ్రిత భక్తజనుల యొక్క కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష ఛాయలో స్వామి మనందరికీ కూడా ఆ చల్లదనాన్ని అందివ్వడానికి విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంలో ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు అంటే బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఈ బకాసుర వధ వృత్తాంతం కూడా మనకి ఏ తత్వాన్ని తెలియజేస్తోంది అంటే అలనాడు గోకులంలో బాలకృష్ణుడు తన సఖులతో కలిసి యమునా తీరంలో ఆవులు మేపుతూ ఆడుకుంటున్నటువంటి సమయం అది. కంసుడు పంపినటువంటి ఎందరో మంది రాక్షసుల్ని తుదముట్టించి స్వామి ఆ గోపబాలులను గోవులను కాపాడుతూ ఉన్నాడు. అందులో ఒక అసురుడే బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. రాక్షసుడు కూడా ఎంత భీకరంగా ఉన్నాడు అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుతో ఉన్నాడు, పర్వత శిఖరంలా ఉన్నాడు. వాడి అయినటువంటి ముక్కు విస్తారమైనటువంటి రెక్కలతో ఒక భయంకరమైనటువంటి కొంగ రూపంలో అసురుడు గోపబాలుడు ముందుకు దూసుకొచ్చాడు. గోపాలుడు అందరూ కూడా ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడి కేకలు వేశారు. వెంటనే ఆ బకాసురుడు బాలుడుగా ఉన్నటువంటి వాణ్ణి కృష్ణుని చూసి తన పొడవైనటువంటి ముక్కుతో జగద్రక్షకుడు యొక్క తత్వం తెలియక శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారిగా అమాంతం నోటిలోకి లాగి మింగేశాడు. ఆహా, నా పని అయిపోయింది, కంసరాజు ముందు కీర్తిని గడించాను నేనని ఆనందపడుతూ ఉండే సమయంలోనే ఒక పక్క గోపాలురందరూ కూడా నిశ్చేష్టులవుతూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసం అలనాడు బకాసుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆనంద పరవశంతో ఏ విధంగా కేకలు పెట్టారో అదే విధంగా నైరుతి మూల మీదకు కల్పవృక్ష ఛాయలో స్వామివారు ఆ బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఆ వేషంలో స్వామి ముందుకు వస్తూ ఉంటే భక్తజనులందరూ కూడా ఆనంద పారవశ్యంతో గోవింద గోవింద అనేటువంటి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా మింగానని తాను భావించాడో లేదో బకాసురుడు, అంటే ఒక బడభాగ్నిలాగా స్వామిలో ఒక దివ్యమైనటువంటి తేజస్సుని ఆ అగ్నిని జ్ఞానాగ్నిని సర్వ విధములైనటువంటి ఆ శక్తిని భరించలేక ఒక్కసారి మింగినవాడు మింగినట్టుగానే స్వామివారిని బయటికి వదిలివేశాడు. ఆ వదిలివేసిన సమయంలో రాక్షసుణ్ణి ఆ బకాసుడు యొక్క పదునైనటువంటి ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని లీలగా చీల్చివేసి సంహరించాడు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు గోపబాలురందరూ కూడా. ఇక్కడ బకాసురుడంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది. అజ్ఞానాన్ని స్వామి ఏ రకంగా తొలగిస్తాడు అన్న తత్వాన్ని తెలియజేయడం కోసం సామాన్యంగా మనం కూడా లోకంలో లౌకిక పరిభాషలో కొంగ జపం అంటూ ఉంటాం. చూడడానికి తెల్లగా హంస రూపంలో ఉన్నప్పటికీ ఎంతో ధ్యానం చేస్తున్నప్పటికీ దాని ధ్యానంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ నిశ్చలంగా ఉన్నట్టుండి అక్కడికి వచ్చేటువంటి మత్స్యాల్ని చేపల్ని ఆహారంగా తీసుకోవడం కోసం చేసేటువంటి ఒక మాయ. అలాంటి మాయని స్వామి తుదముట్టించగలడు. మనలో కూడా అటువంటి అజ్ఞానం అనే మాయ ఉంటే ఆ మాయను తొలగించేటువంటి వాడిని నేనేనయ్యా అని మాయలో ఉంటూ మాయకు అందనటువంటి మాయావి కాబట్టి స్వామి ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఈ బకాసుర వధ ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఆ కల్పవృక్ష ఛాయలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. కల్పవృక్షం అంటే భక్తుల కోరికలను కష్టాలను తీర్చి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి దివ్య వృక్షం. ఇది ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉండేటువంటి వృక్షం. మరి అటువంటి వృక్షం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అంతగమించినటువంటి ఫలాన్ని అందించడం కోసమే స్వామి స్వయంగా ఇక్కడ తిరువీధులలో తిరుమలలో అదిగో నైరుతి మూలలో

0: భాగ్యమని తెలుస్తూ ఉన్నారు. మరి ఆకాశవాణి శ్రోతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తమ మహ ఫలకంపై ముద్రించుకుని స్వామి గుణ వైభవాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. మరి అలా ఆలకించిన వారికి, అదే విధంగా తిలకించిన వారికి ఒకే సమయంలో అందరికీ కూడా ఆనంద పరవశాన్ని అందించేటువంటి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వైభవాన్ని, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని మనం బ్రహ్మశ్రీ చక్రవర్తి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కూడా అటువంటి చల్లని నీడని అందివ్వమని స్వామివారిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అతి దివ్యమైనటువంటి సుసందర్భంలో ఉన్నాం మనము. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మలయప్ప స్వామి తిరుమాఢవీధుల్లో దివ్యమైనటువంటి కల్పవృక్ష సేవలో స్వామి ఆ వాహనాన్ని అధిరోహించి దివ్య మాఢవీధులలో విహరిస్తూ భక్తుల యొక్క కల్పతరువుగా మనయందు సమావేశమై ఉన్నారు. ఆ దివ్యమంగళమూర్తి ఆ కల్పతరువు యందు ఉండడంలో అనేక అంతరార్థాలు. సాధారణంగా గరుడ వాహనం గాని హనుమంత వాహనం గాని శేషవాహనం గాని ఇవన్నీ వాహన యోగ్యమైనటువంటిగా, అంటే చూడటానికి మనకు వాహనానికి యోగ్యంగా కనబడేటువంటి వాహనములుగా కనబడుతూ ఉంటాయి. శేషుడి మీద ఎక్కాడు స్వామి, గరుడుని మీద అధిరోహించాడు స్వామి, హనుమంతుడి మీద విహరించాడు స్వామి, కానీ కల్పతరువు ఏంటి? తరుమనగా వృక్షము. ఎటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్థితి, అంటే స్థావరము అని వృక్షము మనకు ప్రసిద్ధమైనటువంటి విషయం. మరి అది కదలదు కదా. మరి అటువంటి కదలైనటువంటి స్థిరమైనటువంటి వృక్షం మీద స్వామి అధిరోహించి విహరించడం ఏంటి? ఆ వాహనాన్ని ధరించడం ఏంటంటే సమస్త స్థావర జంగమైనటువంటి ఈ సమస్త ప్రాణికోటి ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క కదలిక కానీ దాని యొక్క స్థిరత్వానికి కానీ స్వామే మూల కారణము, సకల ప్రపంచము స్వామిమయమే అనేటువంటి గొప్ప అంతరార్థాన్ని స్వామి ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అట్టి ఆ కల్పవృక్షము దివ్యంగా ఉంటుందట. అసలు ఆ కల్పవృక్షం యొక్క రూపుని వర్ణిస్తారు పురాణములలో. హేమమూలం రజతస్కంధం వైడూర్యమయ శాఖకం ప్రవాళపత్రం రత్నపుష్పం వజ్రఫలంచ కల్పకం. ఆ కల్పవృక్షం అట చాలా దివ్యంగా ఉంటుందట. ఎలా ఉంటుందంటే హేమమూలం దాని యొక్క వేళ్ళు బంగారుమయంగా ఉంటాయట. రజతస్కంధం ఆ యొక్క కాండము వెండితో నిర్మించబడి ఉంటుందట. వైడూర్యమయ శాఖకం వైడూర్య మణులతో ఉండేటువంటి ఆ మణి విశేషంతో ఏర్పడేటువంటి శాఖములతో ఉంటుందట, కొమ్మలతో ఉంటుందట. ప్రవాళపత్రం, ప్రవాళము అంటే ఆ ప్రవాళ ఏదైతే ఉందో, పగడం ఏదైతే ఉందో ఆ పగడములతో చేర్పడినటువంటి ఆకులట. రత్న పుష్పం దివ్యమైనటువంటి రత్నములే ఆ వృక్షమునకు పుష్పములుగా ఉంటాయట. వజ్రఫలం దివ్యమైనటువంటి వజ్రం ఏదైతే మణులలో అత్యంత శ్రేష్టమై ఉంటుందో ఆ వజ్రములు దానికి ఫలములుగా ఉంటాయట. అటువంటిది ఆ కల్పతరువు. అట్టి కల్పతరువు మీద స్వామి నేడు సాక్షాత్ స్వర్గసీమలో స్థిరంగా ఉండేటువంటి ఆ కల్పవృక్షాన్ని మనకు మన కోరినటువంటి కోరికలు తీర్చడానికి స్వామియే కల్పతరువు. అసలు మనం చూసినట్టయితే ఒక కల్పతరువు మీద ఆ ఒక కల్పతరువుని అధిరోహించి సమస్త ప్రాణికోటికి వాళ్ళకి వాళ్ళకి యోగ్యమైనటువంటి సంకల్పాలు నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి కల్పతరువు. అంటే రెండు కల్పతరువులను చూస్తున్నాం మనము. అట్టి రెండు కల్పతరువులు మన యందు ప్రకాశమానంగా ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి కల్పతరువు ఏ విధంగా ఉంటుంది అంటే మనసు దాని యొక్క ఛాయలోకి ఎవరెవరైతే వచ్చారో వారి యొక్క సంకల్పాలని తీర్చి వాళ్ళ యొక్క శ్రాంతని వాళ్ళ యొక్క అలసిపోయినటువంటి స్థితిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యములను ఇచ్చి వాళ్ళని సుఖముగా చూసుకుంటుందట. అట్టి స్వభావం స్వామిది కదా. యద్యద్ విభూతి మత్సత్వం మయి తేజోంస సంభవం అన్నారు స్వామి. దేని దేనికైతే లోకములో ఏ వస్తువైనా సరే, లోకమైనా అలౌకికమైనా ఏ వస్తువైనా సరే దానిలో ఉండేటువంటి విభూతి స్వామి స్వరూపమే. కల్పవృక్షము ఎందు స్వామి అధిరోహించారంటే స్వామి నిత్య కల్పతరువు. ఆయన నిత్యకల్పతరమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. మనం ప్రార్థిస్తాం కదా నిత్యం, మనం పారాయణ చేసుకునేటువంటి విష్ణు సహస్రనామంలో ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమం బుధశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్స అంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ఛాయ.

0: సత్యభామయాం పారిజాతస్య. ఆ దివ్య పారిజాత కల్పతరువు యందు రుక్మిణి సత్యభామల చేత స్వామి చేరి హేమ సింహాసనము పైన శ్రీవత్సాంక శ్రీవత్సమనేటువంటి దివ్యమైనటువంటి చిహ్నాన్ని స్వామి ప్రకాశింపజేస్తూ నీలమేఘము, అసలు వృష్టి, నేడు వృష్టి లేక ప్రపంచమంతా చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ కష్టాన్ని తీర్చడానికి, ఇష్టములను ఈటేర్చడానికి స్వామి దివ్య కాలమేఘంలాగా వచ్చి మన యందు కృపావృష్టిని కురిపించడానికి ఈ కల్పతరువులో మనకి ఇక్కడ సమావేశమై ఉన్నారు. అట్టి భాగ్యాన్ని మనం ఆనందిస్తూ చూస్తున్నాం. భక్త ప్రపన్న కులనాయక దివ్య రూప సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీశేషశైల కటకాశ్రిత శేషసాయిన్ గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే. సంకల్ప కల్పతరు, ఎవరెవరైతే ఉత్తమమైనటువంటి కోరికలతో సంకల్పంతో స్వామిని మొక్కుకుంటారో, స్వామిని ప్రార్థిస్తారో, వారి వారికి ఆ కోరికలను తీర్చి వారి వారి కోరికల్లో ఉండేటువంటి యోగ్యత అయోగ్యతలను కూడా సంస్కరించి ఏ కోరికని వీరికి ప్రసాదిస్తే వీళ్ళు పరమ ముక్తులవుతారో అటువంటి భావనాన్ని, అటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇట్టి కల్పతరువులు ఎన్నున్నాయని విశేషంగా ఒక విచారణ కూడా ఉన్నది. సాధారణంగా ఈ కల్పవృక్షములట ఐదు రకములు. మందార పారిజాతశ్చ సంతాన కల్పవృక్షక హరిచందనమిచ్చేవ పంచవృక్షాసురద్రుమాః. మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనం. ఈ ఒక్కొక్క కల్పవృక్షము, ఈ అన్ని ఐదు కల్పవృక్షాలని కలుపుకొని ఒక కల్పవృక్షంగా దివ్యమైనటువంటి కల్పతరువు, భక్తుల పాటి కల్పతరువు అయినటువంటి స్వామి వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క కల్పతరువుకు ఉండే విశేషములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. మందార, ఈ మందారం అనేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఇది మనఃప్రశాంతతని ఇస్తుందట. ఎవరెవరు ఎట్టి ఉపాసన చేస్తారో, ఇప్పుడు దివ్యమైనటువంటి దక్షిణాయనం జరుగుతోంది, ఉపాసనకు విశేషమైనటువంటి కాలము, అందులోనూ శరత్కాలము, నవరాత్రి దివ్య సందర్భము. ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఏ ఉపాసనలు చేస్తారో ఆ ఉపాసనల యొక్క ఫలాన్ని ఇచ్చేట్టుగా ఉంటుందట. పారిజాత, పారిజాతం అనేటువంటి కల్పవృక్షం విశేషం ఏదైతే ఉందో అది కేవలం ఆ వృక్షములను స్పర్శ చేత కానీ, దాని యొక్క నీడ చేత కానీ దివ్యమైనటువంటి సువాసనలు, అంటే మన దేహానికి కానీ ఆ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకి కానీ దివ్య సువాసనలు కలిగించి మానసిక ఆనందాన్ని కలిగించి దివ్యానుగ్రహాన్ని ఇస్తుందట. అదేగా మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. సంతాన, అందరూ లోకులు కోరుకునేది సత్సంతానాన్ని ఇచ్చి వంశాభివృద్ధి కావాలని. ఓ సంతాన కల్పవృక్షంగా, సంతాన గోపాలుడుగా కూడా ఉన్నాడు స్వామి అని మనం భావించాలి. వంశాభివృద్ధికి, సంతాన ప్రాప్తికి స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. కల్పవృక్ష అంటే లౌకిక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక కోరికలను కేవలం ఏకమాత్రంగా సంకల్పించినంత మాత్రానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హరిచందనం, శరీర తాపాన్ని తగ్గించేటువంటి స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము. దివ్య గంధములతో మన యొక్క శరీర యొక్క శ్రాంతని ఆయన పక్కకు తప్పిస్తూ ఉన్నారు. నమస్తే కల్పవృక్షాయ చింతితార్థ ప్రదాయ చ విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే. అట్టి దివ్యమైనటువంటి విశ్వంభర రూపమైనటువంటి చింతితములను ఇచ్చేటువంటి స్వామిని మనం దర్శించాము. ఇప్పుడు ఆ విషయాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు, గురువు గారు మనకి దివ్యంగా అనుగ్రహిస్తారు.
1: ధన్యవాదాలు చక్రవర్తి గారు. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం ద్వారా సమస్త దోషములు కూడా పటాపంచలైకిపోతాయో, ఎవరి యొక్క దివ్య గుణారవిందాన్ని ఆలకించడం ద్వారా మనకు కోరినటువంటి, కోరనటువంటి, మనకి హితమైనటువంటివన్నీ కూడా ఇందాక మేఘం చెప్పినట్టుగా వర్షిస్తూ ఉంటాయో, ఎవరి దివ్య దర్శనం మనకి లభిస్తుందో, మంగళ మనోజ్ఞమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందగానే మనకి ముక్తి కరతలామలకమవుతుందో, అటువంటి భగవానుడు శ్రీనివాస పరబ్రహ్మ మాడ వీధులలో విహరిస్తూ దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆనందాలనే కాదు సందేహ నివృత్తుల్ని అందిస్తూ ఉన్నాడు, సందేశాల్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అశేషయనం శేషయనం శేషసాయినం శేషాద్రి సమశేషం చ శ్రీనివాసం భజే నిశం అని దేవ

ధర్మాదులు, అనేక మంది భక్తులు ఆ స్వామిని నిజంగా అనేక విధాలుగా కీర్తించి తరించారు కూడా. అంతేకాదు, తిరుమల పుష్పమండపంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం, భోగమండపం, యోగమండపం, పుష్పమండపం అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు శ్రీరంగం, కంచి, యోగ భోగ మండపాలుగా ప్రసిద్ధి పొందితే తిరుమల క్షేత్రానికి పుష్పమండపంగా ప్రసిద్ధి. అందుకనే తిరుమల క్షేత్రంలో వినియోగించేటువంటి పుష్ప సంపద బహుశా మరి ఇతర ఏ క్షేత్రంలో కూడా వినియోగించడంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిరంతరము స్వామివారికి పూల మాలలతో అలంకరణ, ప్రత్యేకంగా గురువారం నాడు తోమాల సేవ అనేటువంటి అద్భుతమైనటువంటి వైనం, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఇక్కడికి చేరినటువంటి, ఇక్కడ వికసించినటువంటి ప్రతి పుష్ప రాజం కూడా స్వామివారి యొక్క దివ్య కైంకర్యానికే వినియోగించాలి అనేటువంటి కట్టుబడి కూడా ఉంది. అలా ఆ పుష్పరాజాలంటే స్వామివారికి చాలా ప్రీతి. అసలు అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి మనమే ఒక తరువుగా మనం భావించినట్లయితే, మనం కూడా అందించవలసినటువంటి పుష్పాలు, మనం కూడా తెలుసుకోవలసినటువంటి పుష్పాలు కూడా ఉన్నాయయ్యా. మనమేమిటి పుష్పంగా స్వామివారికి సమర్పించవలసింది అంటే గుణపుష్పాలు చెప్పారు. అందున 8 రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. మన ఈ శరీర ద్రువం నుంచి కూడా, పాంచభౌతిక శరీరం నుంచి కూడా అద్భుతమైనటువంటి అస్తవిధమైనటువంటి గుణపుష్పాలను గనక స్వామివారి యొక్క శరణారవిందముల యందు ఉంచినట్లయితే స్వామి ప్రీతుడై మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంతేకాదు, స్వామివారికి వృక్షానికి కూడా అవినాభావ సంబంధం. ఎన్నో గాథల్లో భారతంలో సాక్షాత్తు సంజయ రాయబార సమయంలో చెబుతాడు, వృక్షాలు రెండు, ధర్మవృక్షము అధర్మవృక్షము, ఆ ధర్మవృక్షానికి మూలాన్ని నేనై ఉన్నాను అని చెప్పి సంజయుడికి తెలియజేశాడు. అలా వృక్షం అంటే స్వామి స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు, తిరుమలలో కూడా సంపంగి ప్రాకారం అని, ఆ సంపంగి వృక్షం కూడా ఒకనాటి స్వామివారి యొక్క ప్రాకార నిర్మాణ సమయంలో కించిత్ అవరోధంగా కనబడితే అర్చకులు ప్రార్థిస్తే అది కొంచెం పక్కకి తొలగి స్వామివారి ప్రాకార నిర్మాణానికి సహకరించిందనే భావంతో ఆ ప్రాకారం ఉన్న చోట, ఆ వృక్షం ఉన్న చోట దానికి సంపంగి ప్రాకారం అని. అంతేకాదు, స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయంలో కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నప్పుడు అక్కడ సాక్షీభూతంగా ఉన్నటువంటి వృక్షం కూడా తింత్రిణీ వృక్షముని, అది కూడా ఇప్పటికీ కూడా వరాహస్వామి వారి దగ్గర స్వామివారు రాసినటువంటి ఆ పత్రంలో ఉంది అని బుద్ధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా మనల్ని, మన కోరికల్ని తీర్చడం కోసం స్వామివారు ఆశ్రిత కల్పతరువుగా ఉంటే మనందరం కూడా సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే వృక్ష సంపద ఉండాలి. దాని నుంచే మనకు కావలసినటువంటి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కలియుగ వాసులు ఎటువంటి వారయ్యా అంటే చెబుతారు భాగవతంలో, అలసులు, మందబుద్ధులు, అల్పధరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములయ్య విజయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటంబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మానవులమైన మనందరం కూడా దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని రుణత్రయాన్ని తీర్చుకోవాలని చెబుతారు. మరి ఎందుకండి అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, మహర్షులందరూ కూడా మరి సూత మహర్షిని కానీ వీళ్ళందరినీ ఎందుకయ్యా ప్రార్థించారు, ఎవరి కోసం ప్రార్థించారంటే వాళ్ళు మహర్షులు, దివ్య ద్రష్టలు, వాళ్ళకి తెలియవా, వాళ్ళు తెలుసుకోలేరా? వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలుసుకోగలరు, మనకి తెలియదుగా, మనకి తెలియాలిగా. అందుకోసం, మన కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి పురాణాల రూపంలో, అంతకు మించి వేదాల రూపంలో అందించినటువంటి వాళ్ళు. అందుచేత స్వామి మానవుల్ని ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేయండి అయ్యా అని చెప్పారు. ఎందుకని, మానవ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేచ్చంతి మానవ, ఫలం పాపస్య నేచ్చంతి, పాపం కుర్వంతి యత్నతః. పుణ్య ఫలాలు మనకి కావాలి, పుణ్యక్రియందు మన యొక్క మనస్సు నిలబడదు. పాప ఫలం మనకొద్దు, పాపక్రియందు మనస్సు పరుగులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి
దుర్భాగ్యమైనటువంటి స్థితి కాల

వశాత్తు కలుగుతుందయ్యా కలియుగంలో, మరి దాన్ని తరించడానికి స్వామి నీవే దిక్కయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, ఎప్పుడైతే రాక్షసులు రాక్షస భావాలు అధికంగా ఉంటాయో అప్పుడు ఆయన లీలా విభూతుడే అవతరిస్తాడు. ఆ తత్వాలన్నీ మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుండగు విష్ణుడు జగములకి వేళ రాక్షస వ్యధ కలుగున్ తగన వేళల దయతో యుగ యుగమున బుట్టిగాచునుద్యల్లీలన్. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పాడో మనందరినీ కూడా రక్షించడానికి అవతరిస్తాన్ని స్వామి స్వయంగా ప్రకటించినటువంటి వాడు కాబట్టి అటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు దంతయూథపు చందమ్మలు. ఏ రకంగా అయితే అలనాడు గజేంద్రుడు స్వామి వారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెప్పాడో అలాగే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా స్వామి నీ దివ్య చరణములే మాకు శరణములు అని శరణాగతి చేసి నట్లయితే స్వామి తప్పకుండా మనల్ని ఉద్ధరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ తత్వాన్నే మనకి భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తోంది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ కటిదగ్నం ప్రదర్శయన్ విరాజే వెంకటేశ సంప్రత్య విరమాపతి. ఓ భక్తజనులారా, మీరందరూ నన్ను ఆశ్రయించండి అయ్యా. మీరు కనుక నన్ను ఆశ్రయించినట్టయితే నా పాదములు అనేటువంటి కమలములు మీరు చేరుకున్నట్టయితే మీ భవ పయోరాశి ఏదైతే ఉందో, సంసారం అనేటువంటి ఈ భవసాగరం ఏదైతే ఉందో అది కటిదగ్నం కటిమాత్ర పర్యంతమే అవుతుందయ్యా అనే తత్వాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఇక్కడ ధ్రువమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాదు బహు జన్మార్జితై పుణ్యైర్లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఒక క్షేత్ర దర్శనం అనేది లభిస్తుంది, కానీ ఈ వెంకటాచల క్షేత్ర దర్శనం అనేటువంటిది ముక్తి సాధకులకు మాత్రమే లభిస్తుందయ్యా అని. అందుకే వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణి తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని వరాహ పురాణం తెలియజేస్తోంది. మరి అటువంటి పుష్కరణి సమీపంగానే స్వామివారు ఇప్పుడు కల్పవృక్ష వాహనంపై ముందు తూర్పు వీధిలో వేద వీధిలో విహరించారు, తరువాత దక్షిణ వీధిలో విహరించారు, ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉత్తర వీధిలోకి పైన అవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అందుకే చెప్తారు, ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయమద్భుతం గృహం. అదిగో దివ్యమైనటువంటి బంగారు ఛాయలో మైమరుపుతో మేలుకు బంగారంలా మెరుసుపోతున్నటువంటి దివ్య ఆనంద నిలయ విమానం. దేవతలందరూ కూడా ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ తరిస్తూ ఉంటారు. మనము ఇక్కడ విచ్చేసినటువంటి వారు ఇక్కడికి విచ్చేయకపోయినా వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరూ కూడా మనస్సనే చక్షువుతో భావన చేస్తే అద్భుతమైనటువంటి తిరుమాడ వీధులు మధ్యలో కమలంలా వికసించేటువంటి ఆనంద నిలయ దివ్య విమాన గోపురం, అటుపక్క పుష్కరిణి, ఇటుపక్క స్వామివారు వాహనంపై విహరించేటువంటి అద్భుత కల్పవృక్ష వాహన సేవ, మైమరిపి స్వామివారి సేవలో పాలు పంచుకున్నటువంటి గజరాజాలు, వెనక అశ్వరాజాలు, ఆ వెనక వృషభరాజాలు, ఆ పైన దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి గోష్ఠి స్వాములు, వెనక స్వామివారి యొక్క అద్భుత వైనాన్ని కీర్తించేటువంటి వేద పారాయణ చేసేటువంటి వేద పారాయణదారులు, మధ్యలో స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలందరూ కూడా, ఆబాల గోపాలం అందరూ కూడా మైమరిచిపోయి లోపల అలనాడు బృందావనంలో గోపికలు కానీ అలాగే స్వామి యొక్క బాల్యకాలంలో ఉన్నటువంటి గోపబాలురు కానీ ఆ మన్మథ మన్నంధుడైనటువంటి సుందరాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉండగా ఏ రకంగా ఆనంద పారవశ్యానికి లోనయ్యారో అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ లోనవుతూ తమను తామును మైమరిచిపోయి అద్భుతమైనటువంటి వాతావరణంలో సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా శోభాయమానంగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే స్వామి సేవలో తరించామనేటువంటి ఆనందం అనేటువంటి అద్భుత భావనలు మూటలను తమతో తీసుకువెళుతూ ఉన్నారు భక్తుల దర్శనమైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా నిరంతరము భక్తుల చేత
సేవలందుకునేటువంటి ఆ పరమాత్మ ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వైభవాన్ని. కాబట్టి మనందరికీ ఈ కల్పవృక్ష వాహనంలో మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ మనందరి యొక్క బాధ్యతగా వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి భావాన్ని చెట్లను రక్షి

0: అనేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనది సహస్రగుణ అధికము అని. కాబట్టి అటువంటి దివ్య ధామ దర్శన భాగ్యాన్ని మనం పొందాం. కాబట్టి ఒక్కసారి ఆ స్వామికి ఆనంద కర్పూర నిరంతరం మంగళాన్ని పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేఎస్ఆర్ చక్రవర్తి, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

சிங்கிடி. சினிமா பாடலா அறிவில்லு? దేవులను సైతం మెప్పించగలిగే గుణం, రాళ్లను సైతం కరిగించేది ఒక సంగీతానికి మాత్రమే ఉంది. అలాంటి మంచి సంగీతానికి చక్కని సాహిత్యం తోడై మనందరినీ అలరించే కార్యక్రమమే సింగిడి సినీ గీతాల అరవిల్లు. శ్రోతలు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి 10 గంటల దాకా. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం శ్యామ్ సింగిరాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో పాటలను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు ఉత్తరాల ద్వారా కోరిన పాటలను పొద్దున సింగిడి కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రే పాట అయినుండ్రే కార్యక్రమంలో మీరు పంపిన ఉత్తరం చదివి పాటను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైతికశ్రీ వీళ్ళు. ప్రేమ్నగర్ సినిమా నుంచి ఘంటసాల గారు పాడిన మనసు గతి ఇంతే అనే పాటను వినిపించమని కోరిండ్రు. మరి వారు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: ఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బబ్బలా
1: సై బాల్,
0: నడుబొల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇష్క్ సినిమా నుంచి ఈ పాట.

శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంటే ఇయ్యాల అంతర్జాతీయ గ్రామీణ మహిళ లేదా అంతర్జాతీయ గ్రామీణ మహిళ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అయితే 2026 సంవత్సరంలో అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయ రంగంలో విత్తనాలు వేయడం, నాట్లు పెట్టడం, కోతలు కోయడం వంటి పనులలో 80% పైగా శ్రమిస్తున్న మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడం, అలాగే పురుషులతో సమానంగా వారికి భూ హక్కులు, సాంకేతిక పరిజ్ఞానం, రుణాలు అందేలా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం థీమ్ అభివృద్ధి చెందిన వ్యవసాయం మరియు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, శుభోదయం.
1: మేడం, కదిరి నుంచి రవికుమార్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏం చేస్తుంటావు రవికుమార్?
1: నేను ఫార్మర్ అండి.
0: ఏమేసినావు పంటలు?
1: పత్తి వేసామండి.
0: పత్తి మరి ఎట్లుంది? వచ్చిందా మొగ్గకు?
1: ఎల్లినో ప్రభావం వల్ల, వర్షం లేనందువల్ల చాలా దిగుబడి తక్కువగా ఉందండి.
0: అవును, ఇప్పుడు వర్షాలు లేవు, కొంచెం ఒక 2 వర్షాలు కావాలా కదా పత్తికి ఇప్పుడు.
1: అవును మేడం.
0: మరి బట్టి పత్తి వేసిండ్రా, ఇంకేదైనా పంట వేసిండ్రా?
1: పత్తి ఉంది, పల్లి ఉంది, ఆముదం ఉంది, కంది ఉంది మేడం.
0: ఓహో, బాగానే వేసిండ్రు. మరి
1: మీ సైడ్ పల్లి అంటారు, మా సైడ్ వచ్చేసి వేరుశెనగ అంటారండి.
0: అవును,
1: ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా పేర్లు ఉంటాయి కదా.
0: అవునవును, ఒక్కో ప్రాంతానికి బట్టి పేరు బట్టి పిలుస్తూ ఉంటారు.
1: అవునండి.
0: మరి పత్తి వలిగిందా?
1: మేము ఇక్కడ వచ్చేసి సీనికాయలు అంటాము, మీరు ఆ సైడ్ వచ్చేసి మోసంబి అంటారు మేడం.
0: అవును,
1: ఇక్కడ సీనికాయలు అంటాం మేడం మేము.
0: మరి ఎట్లున్నది పత్తి ఇప్పుడు?
1: లేదు మేడం, దిగుబడి చాలా ఎండిపోయినది మేడం. కనీసం అంటే ఇప్పుడు 3 నెలల పైన అయితే వర్షం లేక.
0: అవును,
1: అందువల్ల చాలా వాడు పట్టిపోయి ఏం కాయ పగలలేదు మేడం.
0: అయ్యో.

0: అవును, ఇటు సైడ్ కూడా అట్లనే ఉన్నది. వర్షం పడితే ఇప్పుడు కొంచెం కాయలు పగిలి పత్తి వెళ్తుంది.
1: అవును మేడం.
0: ఏ కొన్ని నీళ్లు ఉన్నోళ్ళు పాపం ఇస్తున్నారు, కానీ నీళ్లు లేని వాళ్ళది పరిస్థితి అయితే ఘోరంగానే ఉంది. ఇక్కడ కూడా
2: ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది మేడం. కనీసం డెప్త్ వచ్చేసి 1000 అడుగులు వేస్తే కనుక వాటర్ దొరికేది బరువుగా ఉంది.
0: నీటి కొరత మళ్ళీ వస్తుంది ఈసారి ఎల్నినో ప్రభావం తోటి. అందు కొరకు కొంచెం
2: చాలా కష్టంగా ఉంటుంది మేడం.
0: నిజమే కదా,
2: ప్రజలే గవర్నమెంట్ ఏమంటది, రైతే రాజు అంటారు.
0: కానీ వర్షాలు పడకపోతే ఎవరం ఏం చేస్తామని చెప్పు, మనమే చేతులారా చేసినట్టేమో. వర్షాలు లేకుండా చెట్లను నరుకుతున్నాము, కాలుష్యం కావచ్చు, ప్లాస్టిక్ వాడకం కావచ్చు కదా. సరే, చాలా బాగా మాట్లాడినరు. ఏ సినిమాలోని పాట వినిపిస్తారు ఇవాళ?
2: మేడం, సమర్ సింహారెడ్డి మూవీ నుంచి అందాలాడబొమ్మని సాంగ్ ప్లే చేయండి మేడం.
0: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి.
2: విందాం మేడం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

తెలుగు, తమిళ, మలయాళంతో సహా 200కు పైగా సినిమాల్లో నటించిన నటుడు జి రామకృష్ణ జయంతి ఇయ్యాల. 1960లో నిత్య కళ్యాణం, పచ్చతోరణం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. నోము, పూజ, నేను, నా దేశం, బొమ్మ, బొరుస, బడిపంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఇలా ఎన్నో సినిమాలను నటించాడు. అంతేకాదు యశోద కృష్ణ, వినాయక విజయము, దేవుడు దిగి వస్తే వంటి అనేక పౌరాణిక సినిమాలలో వివిధ రకాల పాత్రలు పోషించాడు. 2001లో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు జి రామకృష్ణ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక శ్రోత లైన్ లో ఉంది. హలో,
2: హలో మేడం.
1: నమస్తే అండి. మీ పేరు?
2: రాజమణి మేడం.
1: రాజమణి, ఏం చేస్తుంటావు?
2: ప్రైవేట్ స్కూల్లో పిల్లల దగ్గర ఉంటా
1: మేడం. సెలవులు కదా ఇప్పుడు, ఇక నీకు
2: సెలవులు ఉన్నాయి మేడం.
1: మరి పిల్లల్ని మిస్ అవుతున్నావా బాగా?
2: అవును మేడం,
1: మిస్ అవుతున్నట్టే ఉన్నది. కానీ కొంచెం రెస్ట్ దొరికింది అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా?
2: అవును మేడం.
1: మరి ఎట్లా హ్యాండిల్ చేస్తావు పిల్లల్ని?
2: వాళ్ళు బాగా ఉంటారు మేడం నాతో.
1: మీరే ఒక్కొక్కసారి చిన్న పిల్లల లెక్క మారిపోవాల్సి కూడా వస్తుంది కదా?
2: అవును మేడం.
1: కానీ భలే ఎంజాయ్ అనిపిస్తుంది కదా వాళ్ళతోటి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఏ స్కూల్లో? ఓహో, సరేనమ్మా. ఏ పాట వినిపిస్తావు ఇవాళ?
2: డాడీ సినిమాలోంచి గుమ్మడి గుమ్మడి పాట కావాలని అడుగుతున్నాను.
1: సరేనమ్మా, నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా మరి.
2: థ్యాంక్ యూ మేడం,
1: ఫోన్ చేసినందుకు నీకు కూడా ధన్యవాదాలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. దసరా సెలవులు అంటే ఇటు దేవి నవరాత్రులు, అటు బతుకమ్మ సందడి, పిల్లల్లో పెద్దల్లో హుషారుగా ఎంజాయ్ చేస్తారు కదా. అయితే బొడ్డెమ్మ పూలు కాలని పిల్లలు పొద్దున్నుండి చెట్లెంబడ తిరుగుతారు. అలా పిల్లల్ని పువ్వుల కోసం పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పుండ్రి. ఎందుకంటే కొంచెం పొద్దున చల్లగా అనిపిస్తుంది, కానీ మధ్యాహ్నం ఎండ బాగుడుతుంది. పూల చెట్ల కింద పొదలుంటే అందులో ఏవైనా విష పురుగులుంటాయని చెప్పుండ్రి. ఇంకా కొన్ని పూలు అందకుంటే గోడలెక్కుడు ఒకరి మీదకొకరు ఎక్కి పూలను అందుకుంటారు. దీనివలన కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని చెట్లపైన చిన్న చిన్న పురుగులు, చీమలుండి కుడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ బొడ్డెమ్మను పూజించుకుంటూ దేవీ నవరాత్రులను ఎంజాయ్ చేయండ్రీ.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మనవాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. నటుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు ఇయ్యాళ్ళ. చిరంజీవి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే రేయ్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో తెరగ్రటం చేశాడు. ఆ తర్వాత సుప్రీం, తిక్క, సుబ్రహ్మణ్యం ఫర్సేల్, విన్నర్, ప్రతిరోజు పండగే, చిత్రలహరి, విరూపాక్ష ఇలా మరిన్ని సినిమాలలో నటించాడు. 2014 సంవత్సరంలో పిల్ల నువ్వులేని జీవితం సినిమాకు సైమా

ఉత్తమ తొలి చిత్ర నటుడు అవార్డును అందుకున్నాడు సాయిధరమ్ తేజ్.

శ్రోతలు, ఇంతటితో ఇవాళ సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రీ పాట ఏడుండ్రీ కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే ఆయన పాటలను వినుండ్రీ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

అవకతవకలు జరిగాయంటూ ఇండి కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. అర్హులైన బీసీ ఈబీసీ విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత నెల 28 నుంచి ఈ నెల 14 వరకు రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 336,521 దరఖాస్తులు రాగా నవంబర్ 6 వరకు గడువు ఉంది. దేశంలో కొత్త కార్లు ఎస్యూవీలకు అత్యంత కఠినమైన BS-7 ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్తో సహా 15 జిల్లాలకు గాను యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు వినియోగాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతల ప్రశ్నలకు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు నేరుగా సమాధానాలు అందిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నిహారా కానేటి. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408522 232408853 మరొక నెంబర్ 295509923. మీ ఫోన్ కాల్స్కి ఇదే మా స్వాగతం.
1: కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోదలుచుకున్న శ్రోతలందరూ కూడా వాటి నాణ్యత లభ్యత ప్రత్యేకతలు ఇటువంటి అంశాల గురించి మీకేమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా ఈరోజు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మనతో ఈరోజు స్టూడియోలో కె చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వీరు విజయ డైరీకి అలాగే హాకా తెలంగాణ ఫుడ్స్ అండ్ ఇరిగేషన్ కార్పొరేషన్కి ఎండీగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. నమస్తే.
2: ఏ పని స్టార్ట్ చేసిన ఒక మంచి పాజిటివ్ నోట్ తో మీ పనిని స్టార్ట్ చేయండి. ఆ వర్క్ పాజిటివ్ గా ఉంటుంది, మీరు పాజిటివ్ గా ఉంటారు, అండ్ డే కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది. మరి మంచి పాజిటివ్ పాట మీ అందరికోసం వినిపిస్తాను మార్నింగ్ మస్తీలో. మరి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

0: బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: పూల సౌందర్యంతో ఆడపడుచుల ఆనందంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:15 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వింటారు.

0: ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108. నంబర్ మరోసారి 9030631108.
1: డాక్టర్ గారు, మరి హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
2: సో హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే డివైసెస్ మనం సర్జరీ చేసి మన ఇయర్ లోపల గాని అండ్ మన స్కల్ మీద దాన్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ద్వారా డైరెక్ట్లీ ఇయర్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం వయా ద కాక్లియా. సో దీని వల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, హియరింగ్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి?
2: సో హియరింగ్ ఇంప్లాంట్స్ మెయిన్లీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటాం, అవి మెయిన్లీ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది, అంటే చిన్నపిల్లలు గాని అడల్ట్స్ గాని. ఇంకోటి బోన్ యాంకర్ డివైసెస్ అంటాం, అంటే నర్వ్ బానే ఉంటది గానీ వాళ్ళకి ఇయర్ డ్రమ్ గాని ఇయర్ బోన్స్ లో గాని ప్రాబ్లం ఉన్నప్పుడు అది బోన్ కండక్షన్ ద్వారా హియరింగ్ ని ఇస్తుంది పేషెంట్స్.
1: డాక్టర్ గారు, మరి చిన్న వయసులో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఉన్న మాట్లాడడంలో సమస్యలు కానివ్వండి, భాష సమస్యలు కానివ్వండి, రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
2: సో చిన్నపిల్లలకి ఒకవేళ బై బర్త్ డిఫెక్ట్ ఉంది, అంటే కంజెనిటల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, సివియర్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ స్పీచ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకి ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకి వెంటనే సౌండ్ పర్సెప్షన్ వస్తుంది అండ్ దాన్ని బట్టి వాళ్ళ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. సో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ మనం 6 మంత్స్ 7 మంత్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేయొచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ అంటారు కదా, దీని అవసరం ఎప్పుడు ఉంటుంది?
2: సో బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ మనకి మెయిన్లీ 2 కండిషన్స్ లో వస్తుంది. ఒకటైతే ఇయర్ అట్రేషియా అంటాం, అంటే చాలా పిల్లలకి బై బర్త్ ఇయర్ కెనాల్ ఉండదు, అంటే వాళ్ళకి బయట నుంచి ఇయర్ షేప్ కూడా చేంజ్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి మామూలు హియరింగ్ ఎయిడ్స్ గానీ పెట్టడానికి అవకాశం ఉండదు. సో బోన్ యాంకర్డ్ ఇంప్లాంట్ లో మనం డివైస్ ని డైరెక్ట్ స్కల్ బోన్ కి యాంకర్ చేస్తే బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ద్వారా సౌండ్స్ వైబ్రేషన్ లో కన్వర్ట్ అయి హియరింగ్ కి సప్లై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏమంటే ఒకవేళ మనకి చాలా క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ సరిగా లేనప్పుడు కూడా బోన్ యాంకర్ డివైసెస్ వాడచ్చు.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్ అని కూడా వింటూ ఉంటాం, దీన్ని ఎప్పుడు వాడతారు?
2: సో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం ప్యాసివ్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే మనకి ఇయర్ లో ఉన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ లో ఏమైనా డామేజ్ అయినప్పుడు హియరింగ్ సరిగా లేనప్పుడు మనం టైటేనియం ఇంప్లాంట్స్ లోపల పెట్టి సర్జరీతో ఆ హియరింగ్ రిస్టోర్ చేయొచ్చు. ఇవి మనం ఆటోస్క్లెరోసిస్ గానీ లేదంటే క్రానిక్ ఇయర్ డిజీజ్ గానీ ఈ సర్జరీస్ లో చేస్తాం అండ్ ఈ ప్రొసీజర్ ని ఆసిక్యులోప్లాస్టీ అంటాం. సో ఆసిక్యులోప్లాస్టీ లో స్పెసిఫిక్ గా మనం టైటేనియం ఇంప్లాంట్స్ వాడి హియరింగ్ ని రిస్టోర్ చేయొచ్చు.
1: డాక్టర్ మనుష్రోత్ గారు, సాధారణంగా మన శరీరంలో కృత్రిమంగా పెట్టే ఏ డివైస్ అయినా కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి తీయాలి అంటారు, అలాగే ఈ ఇంప్లాంట్లకి కూడా ఏమన్నా లైఫ్ టైం ఉంటుందా?
2: సో కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మనం బ్యాటరీ తీయడం అయితే ఏం అవసరం పడదు, కానీ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ ఒకవేళ చిన్నపిల్ల less than 5 years కి మనం ఇంప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ టైమ్ లో మేబీ ఇంకోసారి సర్జరీ అవసరం పడవచ్చు. అది వేరే వేరే రీజన్స్ కోసం. ఒకటైతే డివైస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ కావచ్చు, అది చాలా రేర్. సెకండ్ ఏమంటే టెక్నాలజీ చేంజ్ అయితే, లైక్ రీసెంట్లీ లాస్ట్ వీకే ఒక కంపెనీ యూరోప్ లో టోటలీ ఇంప్లాంటబుల్ డివైస్ అనౌన్స్ చేసింది, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ మొత్తానికి దాని మైక్రోఫోన్ తో పాటు స్పీచ్ ప్రాసెసర్ తో పాటు ఇన్విజిబుల్ గా స్కిన్ కింద ప్లేస్ చేసేస్తాం. సో ఈ డివైసెస్ కూడా ఇండియాకి వస్తాయి.
1: డాక్టర్ గారు, చాలా స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నప్పటికీ మనం కాక్లియర్ ఇంప్లాంట్ల గురించి, హియరింగ్ ఇంప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అవి ఉండగా వీటి అవసరం ఏమిటి అంటే మీరేం చెప్తారు?
2: సో హియరింగ్ ఎయిడ్స్ మనకు ఓన్లీ ఒక సర్టన్ లెవెల్ వరకే ఆంప్లిఫికేషన్ ఇవ్వగలుగుతాయి, అంటే ఒక 50 to 60 decibels వరకే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఆంప్లిఫై చేయగలుగుతాయి. కానీ ఆ లాస్ దాటితే మన ఇయర్ లో ఉన్న కాక్లియాలో ఉన్న లోపల చిన్న హెయిర్ సెల్స్ సౌండ్ ని రిసీవ్ చేయలేదు. సో మనం ఈ ఆంప్లిఫికేషన్ బైపాస్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. సో చాలా మంది అడల్ట్స్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ వస్తూ ఉంటారు అండ్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ మీద ఉంటారు కొన్ని సంవత్సరం కోసం అండ్ తర్వాత కంప్లైంట్ చేస్తారు, ఇప్పుడు మాకు వినపడట్లేదు ఎన్ని హియరింగ్ ఎయిడ్స్ చేంజ్ చేసినా కూడా. అంటే అదొక రెడ్ ఫ్లాగ్, మనకి లాస్ ఎక్కువ అయిపోయినట్టు, అండ్ అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి ట్రాన్సిషన్ చేయాలి.
0: విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108. నంబర్ మరోసారి 9030631108.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీ వింటున్నారు. ఏదైనా సరే ఒక చిన్న యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు అది కేవలం జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది కదా. సో మినిట్స్ వరకు అంత పోదు. ఏదైనా సరే సడన్ గా యాక్సిడెంట్ అనేది జరిగితే కేవలం 1 or 2 seconds లోనే జరిగిపోతుంది. అంత సెన్సిటివ్ ఉంటుందన్నమాట ఆ టైం. మరి అలాంటి టైంని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా వరకు సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకునో లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకునో చాలా మంది డ్రైవ్ చేస్తుంటారు. మేబీ డ్రైవ్ చేసేటప్పుడు ఆ టైం అనేది తెలియకుండా ఉండడం కోసం చాలా మంది యూజ్ చేస్తుంటారు. మ్యూజిక్ లవ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కాకపోతే ఇప్పటి నుంచి మన హైదరాబాద్ లో మొబైల్స్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ ఇయర్బర్డ్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తే మాత్రం చాలా చాలా పెద్ద శిక్షలు అనేది పడబోతున్నాయన్నమాట. అండ్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇది ప్రమాదకరమైన డ్రైవింగ్ కింద వస్తుందన్నమాట. సో దీనికి చాలా పెద్ద పెనాల్టీ ఉంటుంది. అండ్ ఒకవేళ కనిపించినట్టయితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ మనం చాలా వరకు చూస్తుంటాము, స్పెషలీ ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ నడిపే డ్రైవర్స్ కూడా చాలా మంది ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు క్యాబ్లో కూర్చున్న తర్వాత లేదా ఆటోలో హైర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే 1 సెకండ్ చాలు కదా యాక్సిడెంట్ జరగడానికి. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ మనం ఈ ఇయర్ ఫోన్స్ అనేది పక్కన పెట్టి డ్రైవింగ్ మాత్రమే చేయాలి కదా. సో ఒకవేళ మీరు కనుక హైర్ చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ అండ్ మీరు చెప్పిన తర్వాత కూడా ఇయర్ ఫోన్స్ కనుక తీయకపోతే 112కి కాల్ చేసి పోలీసులకి మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు అనమాట. అది ఇప్పుడు తీసుకున్నటువంటి గొప్ప ఇనిషియేటివ్. చాలా మందికి ఇది కొంచెం హార్ష్ గా ఉండొచ్చేమో, బట్ డెఫినెట్లీ ఎంతో మంది లైఫ్లు అనేది మనం పోతున్నాయి మన న్యూస్ పేపర్లో చూస్తుంటాం. వీటన్నిటినీ కాపాడుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి అండ్ మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఏమంటారు దోస్తు, మరి మీ అందరి కోసం మంచి పాట తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మా నిమస్తిలో స్టెచ్ అండి.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశ వాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ మార్నింగ్ మస్తీ వింటున్నారు. శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఇన్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డే ని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. సో మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు బ్యాక్ టు బ్యాక్ వింటున్నా మార్నింగ్ మస్తీలో. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట 35, చిన్న కథ కాదు. మరి ఈ సినిమాల నుంచి ఒక మంచి పాట ఉంది, ఆ సినిమా పేరు చెప్పంగానే మనకు వెంటనే గుర్తొచ్చే పాట. మరి ఆ పాట మీ అందరికోసం వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.

Alex! Lapin! Sound! Roll camera! Roll on, sir! 54 by 10.1! Jump! And...

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు. నేను మీ అర్జున్ మాట్లాడుతున్నాను. మరి బ్లాక్ బస్టర్ పాటలు వింటాను కదా. మరి నెక్స్ట్ నేను మీద కోసం వినిపించబోతున్నటువంటి పాట ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, అండ్ మోహిత్ చౌహాన్ రీసెంట్ గా పెద్ద సినిమాలో పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. మార్నింగ్ మస్తిలో స్టే ట్యూన్డ్.
0: ఎల్ఐసి వారి బీమా

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనంద వలరం చేసాం పూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీలో లాస్ట్ పాట మీ అందరికోసం వినిపించేసే టైం, అంతేకాకుండా మరి మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసే టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మీ అందరికీ వినిపించినటువంటి పాటలు మీ అందరినీ బాగా ఎంటర్టైన్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ మరో షోలో మరిన్ని మంచి మంచి పాటలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందాక దిస్ ఈస్ యర్ రాజశ్రీని సైనింగ్ ఆఫ్. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో, టేక్ కేర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విజయవాడలోని పున్నమి ఘాట్లో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం వెలుపల ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 23న జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరుగుతుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కుంగిన మేడిగడ్డ 7 బ్లాక్ పూర్తిగా కూల్చి మళ్లీ కొత్తది నిర్మించడమే మేలని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. నిన్న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ సమీర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్టం తరపున నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. తీవ్రమైన పగుళ్ల వల్ల రాఫ్ట్ భాగం నదీ గర్భంలోకి కుంగిపోయినట్లు తేల్చారు. పిల్లలను తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు. రాష్టంలో విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కనీసం బొగ్గు నిల్వలు లేకుండా ఎల్నినో హెచ్చరికలను పట్టించుకోకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం తగదని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. దేశాన్ని అస్థిరపరచడానికి కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా ఆయన మాట్లాడుతూ సీజేపీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని, మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు జార్జ్ సొరోస్ వంటి ఏజెన్సీలు వాడుకుంటున్నాయని అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 22న అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్టంలో రాగల 3 రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:04.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్రపుచ్చి ఉండవచ్చు ఆమె పాట. అది విరహమైన, వైరాగ్యమైన, మోహమైన, భక్తి పారవస్యమైన ఎలాంటి పాట పాడాలన్నా ఆమెకు ఆమె సాటి. ఎవరు ఆ గాయనీమణి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటాయి, ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:10. ఎక్కడి విజయనగరం, ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగా, సింహళ, ఇలా దాదాపు 12 భాషల్లో పాటలు

పాడిన ప్రస్థానం పి సుశీల గారిది. మరి ఆవిడ గురించి ఈ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు 1952లో తన కొత్త సినిమా కన్నతల్లి కోసం కొత్త గాయకులను వెతికే పనిలో ఉన్నారు. ఆ సమయంలో సుశీల రేడియోలో పాడిన పాట విని సుశీలను పిలిచి అవకాశమిచ్చారు. తన తొలి పాటను ఏఎం రాజాతో కలిసి పాడి నేపథ్య గాయనిగా తెరంగరేటం చేశారు సుశీల. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆకాశవాణి వివిధ భారతి నుంచి మీరు వింటున్నారో గుర్తుకొస్తున్నాయి. మధుర గాయని సుశీల గారి పాటలు, ఆవిడ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటున్నాం కదా. 1956 ముందు సుశీలకు చిన్న చిన్న పాత్రలకే పాడే అవకాశం ఉండేది. తోటికోడల సినిమాతో ఆమెకు ఆ లోటు తీరిపోయింది. ఆ సినిమాని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. 2 భాషల్లోనూ కథానాయక సావిత్రి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలిపేమున్నది అనే కొసరాజు గీతానికి సుశీల స్వరం, సావిత్రి నటన తోడవడంతో ఆ పాట పెద్ద హిట్ అయింది.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మధుర గాయని పి సుశీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక బెంగాలీ నవల రచయిత శరత్ రాసిన నిష్కృతి నవల ఆధారంగా తెరకెక్కింది ఈ తోటకోడల చిత్రం. ఇది సాధించిన ఘన విజయం సుశీల జీవితాన్నే మార్చేసింది. ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు. అంతకుముందు దొంగరాముడు సినిమా కోసం సుశీలతో పాడించాలని దుక్కిపాటి అనుకున్నారు. సుశీల గొంతు పేలగా ఉంటుందని, నూతిలోంచి వచ్చినట్లుంటుందని కొంతమంది ఆయన్ని నిరుత్సాహపరిచారు. అయినా సరే ఆమెతోనే పాడించారు దుక్కిపాటి.

0: సౌందర్యంతో ఆడపడుచుల ఆనందంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1: ఇక దొంగరాముడు సినిమాలోనే అనురాగం వెరిసేన ఓరే రాజా పాటను మొదటగా పాడించారు. ఆ పాట విన్న తర్వాత కూడా కొందరు తనను నిరుత్సాహపరిచారని దొక్కిపాటి మధుసూదన్ రావు గారు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సినిమాలోనే మరో పాట భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ కూడా సుశీల గారి చేతే పాడించారు. పేలగొంతు అన్నవారే ఆ తర్వాత నోరెళ్లబెట్టారు. ఇక సుశీల పాటల ప్రత్యేకత చెప్పాలంటే గొంతులో మాధుర్యం, పదాల ఉచ్చారణలో స్పష్టత ఆమె ప్రత్యేకత. ఏ కథానాయకుకు పాడినా ఆమె గొంతులాగే అనిపించడం, మనసు అందాల బృందావనం అంటూ సాగే ఆ గానమాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు ఎన్ని చాలవు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. స్టూడియో క్లాక్ లో సమయం 11:32. సావిత్రి, జమున, షావుకార్, జానకి, వాణిశ్రీ మొదలుకుని జయప్రద, జయసుధల వరకు ఎంతో మంది అగ్రతారలకు సుశీల పాటలు పాడారు. సుశీలను సినీ గాయనిగా పెండియాల పరిచయం చేశారు. పాటను భావగర్భితంగా ఎలా పాడాలో ఘంటసాల నేర్పారు. సాలూరి, కేవి మహాదేవన్ లాంటి సంగీత దర్శకులు మధురమైన పాటలు పాడే అవకాశం ఇచ్చారు ఆవిడికి.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: గుర్తుకొస్తున్నాయి
3: సినీ స్వర్ణయుగంలో మహానుభావుల దగ్గర పాడడం తన అదృష్టం అంటారు సుశీలమ్మ. అది యుగళగీతం కావచ్చు, భావగీతిక కావచ్చు, అమ్మఒడిలో పలికించే లాలిపాట కావచ్చు, వారతడిలో మెరిపించే శృంగార గీతం కావచ్చు. ఆ పాట ఆమె నోట పలికితేనే వీణలొక విందు. అలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం మధుర గాయని పి సుశీల గారు పాడిన పాటల్ని. తెలుగు సినిమాల్లో వీణ పాటలతో ఎంతో గుర్తింపు పొందారు సుశీల. ఇక 1961లో భార్యాభర్తల చిత్రం కోసం లలిత సంగీతానికి ఆర్జుడైన సాలూరి వారు స్వరాలు సమకూర్చిన ఏమని పాడేదనో ఈ వేళ పాటను సుశీలతో పాడించి వీణ పాటకు నాంది పలికారు. ఈ వీణకు శృతి లేదు, మదిలో వీణలు మోగే, ఆశలెన్నో చెలరేగే, మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో నా లాంటి పాటలు సుశీలను చిరకాలం గుర్తుంచుకునేలా చేశాయి.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఇక ఆత్రేయ గారు వీణపాటలు ఎక్కువగానే రాసినా వీణపాట అంటే గుర్తుకొచ్చేది మాత్రం దాశరథి వారే. ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఆత్మీయుల చిత్రం కోసం మదిలో వీణలు మ్రోగే పాటను రికార్డు చేసే సమయం అది. 11 సార్లు రీటేక్ చేశారు. 12వ సారి టేక్ విని పాట అద్భుతంగా వచ్చిందని ఓకే చేశారు సాలూరి. కానీ సుశీల ఒప్పుకోలేదు, మరొకసారి పాడతానని పట్టుబట్టారు. అంతకన్నా బాగా రావడం అసాధ్యమని సాలూరి అన్నా వినలేదు, అది ఆమె నిబద్ధత. ఇక సుశీల పాట గురించి దాశరథి మాటల్లో చెప్పాల్సి వస్తే, నా పాటల్లో అత్యధికం సుశీల పాడినవే. ఆమె పాడుతుంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ ఏకమై బృందగానం చేసినట్టుంటుంది, చందమామ వీణతీగలు పలికిస్తున్నట్టు ఉంటుందని అన్నారంటే ఆ కవి హృదయంలో ఆమె స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

0: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయల్ సైంటిఫికల్లీ రీసెర్చ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే AAC, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, AAC తో అనుబంధాన్ని పెంచుదాం. AAC అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
3: ఆకాశవాణి సమయం 11:54. నేను ఆరాధించే గాయని ఎవరైనా ఉన్నారంటే వారు సుశీల మాత్రమే అని సంగీత దర్శకులు AR రెహమాన్ ఒక సమయంలో అన్నారు. మూగ మనసులు చిత్రం కోసం ఆత్రేయ మాను మాకులు కాదు అనే పాటను రాశారు. అందులో మాను మాకు రాయి రప్ప అనే పదప్రయోగం చేశారు ఆయన. ఆ పదాలు కవితా వస్తువులు కాదని కొందరు వాదించారు. అయినా సుశీల గాత్రంలో ఆ పాట విన్నాక విమర్శలు ఆగిపోయాయి. వేల పాటలు అమృతం లాంటి స్వరంతో పాడి మనకు వీణులు విందచేశారు సుశీల. ఆమె స్వరం సుమధురం. ఆమె పాడిన పాట వింటుంటే పదాలు మాత్రమే వినిపించవు. ఆ పాటలోని మాధుర్యం, ఆ పాటలోని భావం మన హృదయాన్ని తాకుతాయి.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. మాటల్లో చెప్పలేని దాన్ని, మౌనంగా ఉండలేని దాన్ని సంగీతం వ్యక్తపరుస్తుంది. ఒక పాటలోని సాహిత్యంలో భావాలు ఎంతో అద్భుతంగా వ్యక్తమవుతాయి. అలాంటి అద్భుతమైన సాహిత్యంతో కూడిన పాటలు విందాం ఈ అమృత గీతంలో. గుండెల్లో గోదావరి చిత్రంలోని నను నీతో నిన్ను నాతో కలిపింది గోదావరి అనే పాట, గోదావరి నీరు అంత స్వచ్ఛమైన ప్రేమ అందమైన అమ్మాయి పాటలో వ్యక్తపరుస్తుంది. పచ్చని వరిపైరు పరుపు వేసి గాలులు జోలపాడితే నింగిరించి వేగుచుక్కలు కిందికి దూకి కళ్లగంతలు కట్టిన కళ్లలో ప్రియుని నవ్వులు చూపిస్తే ఎంత బాగుంటుందో. భవతారిణి ఇళయరాజా పాడిన ఈ పాటకి సాహిత్యం అనంత శ్రీరామ్. ఆ పాట ఇప్పుడు వినేద్దాం.

0: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది. దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా.

0: చేస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:11. ఇక 1982లో వచ్చిన త్రిశూలం సినిమాలోని ఈ పాట పెళ్లి అర్థాన్ని వివరిస్తూ ఆత్రేయ గారు రాసిన పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, ఏడడుగులు అన్నీ కలిపి నూరేళ్లు అంటూ వివరిస్తుంది. కేవీ మహాదేవన్ సంగీతం అందించిన ఈ పాట బాలుగారు సుశీలమ్మల గాన మాధుర్యంతో ఒక అమృత గీతమైంది. శివరంజని రాగంలో స్వరపరిచిన ఈ పాట జనరంజకమైంది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డే పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు పరిష్కార మార్గాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085, 0402324085, 0402955093. ఈ రోజు 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ నుంచి. అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిస్వార్థమైన ప్రేమకు, త్యాగానికి అమ్మ ప్రతిరూపమైతే తన మనసులోని భావోద్వేగాలు పైకి కనపడనీయకుండా పిల్లల కోసం, కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే శ్రామికుడు నాన్న. కుటుంబమనే అందమైన పొదరిలలో అమ్మ నాన్న పిల్లల మధ్య అనుబంధాల్ని వివరిస్తూ సాగే బంగారు కుటుంబ చిత్రంలోని ఈ పాట. సతి అంటే సహకారమని, మగడంటే మమకారమని, ఈ రెండు ఉంటే ఇల్లు స్వర్గసీమ అని వేటూరి వర్ణించిన తీరు అద్భుతం.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. నిజంగా ఒక మనసుకు రెక్కలొస్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? తన మనిషిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ వాళ్తుందట. ఇదే నేను చెప్పిన మాట కాదు, ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట. నింగి వొంగి నేలతోటి నేస్తం కోరితే నేల పొంగి నింగి కోసం పూల దోసలు పడుతుంది. నిజంగా ఇంత అద్భుతమైన సాహిత్యం ఆత్రేయ గారి కళానికే సాధ్యం. ఆరాధన సినిమా నుంచి ఈ పాట మీకోసం.

విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీదీ సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళ

ప్రజలు సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచీ విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ, దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్బంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. నాలుగవ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది.

చెప్పింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఒక దేశాన్ని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:47 సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఇప్పుడు విందాం స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక

పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు పరిష్కార మార్గాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
0: ఆకాశవాణి సమయం 12:59. ఇక ఈరోజు సాయంకాలం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన జీవన విధానం డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్టంతో వాణిజ్యం, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా రైతులకు రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావాన్ని కోవిడ్ వంటి విపత్తుగా భావించి జూన్ వరకు పగడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన మిప్కామ్ కాన్స్ 2026 వేదికగా తెలంగాణ బృందం గ్లోబల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజాలతో చర్చలు జరిపింది. సీఈఓ అజిత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట

ఏవీజీసీ విధానం ఇమేజ్ టవర్స్ ప్రాజెక్టులను ప్రదర్శించింది. అలాగే డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 9వ ఎడిషన్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. ప్రధాని మోదీని వ్యతిరేకించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్రావు ఆరోపించారు. ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యాప్ అనుబంధ సంస్థలకు అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని మండిపడ్డారు. జార్జ్ సోరోస్ లాంటి విదేశీ ఏజెన్సీలు దీని వెనుక ఉన్నాయని రామచందర్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఆలయంలో సరస్వతి పూజ, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్లో అక్టోబర్ 17 జరగనున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత్ పరేడ్ వివరాలను అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే వెల్లడించారు. మొత్తం 151 మందిలో 135 మంది ఐపీఎస్లు, 16 మంది విదేశీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 37 మంది మహిళలున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ పెరేడ్ ద్వారా ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా అధికారులను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విద్యుత్ సంక్షోభానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని, అధికారులపై నెపం నెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బొగ్గు నిల్వలు, సమీక్షలు లేక కరెంటు కోతలు విధించి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. అధికారుల ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రజలు, ఉద్యోగులే ఇంటికి సాగనంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ఆయన సేవలను బీజేపీ తెలంగాణ అధ్యకులు రామచందర్రావు గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ వ్యవస్థ అభివృద్దిలో ఆయన కీలక పాత్ర దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. గోదావరి ఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈరోజు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పలువురు శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్రీడలు, వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విసిరిన ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించి రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కోసం మరో 9 మంది ఉన్నతాధికారులకు ఆయన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. బీసీ విద్యా సంస్థల్లో కూడా క్రీడా సంస్కృతిని పెంపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మానేరు తీరంలో నిన్న రాత్రి 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని అక్టోబర్ 17 వరకు ప్రతిరోజు బతుకమ్మ సంబురాలు ఉంటాయని తెలియజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ హరిత సిబ్బందితో కలిసి పూల జాతరలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా ఉద్యోగ

0: కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ విశిష్ట సంస్కృతిని కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు రిజర్వాయర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజో సందర్శించారు. సింగూరు ప్రాజెక్టును ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలించి తాగునీటి సరఫరా ప్రణాళికలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో కనీస నీటి నిల్వలు చేరడంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నీటి ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ,
1: రాబోయే సమయంలో యాసంగిలో గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ కూడా క్రాప్స్ హాలిడే చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఇచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యేటప్పుడు వాటర్ ఉండదు. డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ని మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలని ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ ని కూడా పంపిస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరిగి నెక్స్ట్ 15-20 డేస్ ఫార్మర్స్ తోనే అందుబాటులో ఉంది. వాళ్ళ సహకారం తీసుకుంటూ ఇప్పుడు ఉన్న క్రాప్స్ ని మనం ట్రెక్ చేస్తూ రాబోయే
0: హైదరాబాద్ లోక్ భవన్ లో ఈరోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అధికారుల ఏర్పాట్లతో లోక్ భవన్ పండుగ శోభను సంతరించుకుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ సంబురాల్లో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు సరఫరాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ముక్కు పచ్చలారిన పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని అది తప్పని అందరికీ తెలుసు. ఇక 18 ఏళ్లలోపు అమ్మాయిలకి పెళ్లి చేయకూడదనే విషయం కూడా తెలుసు. కానీ ఈ రెండు మన దేశంలో నిన్న మొన్నటిదాకా శిక్షార్హమైన నేరాలు కాదు. భువన్ రిభు అనే న్యాయవాది చేపట్టిన ఆందోళనలు, వేసిన ప్రజాహిత వ్యాజ్యాలు, చేసిన న్యాయ ప్రతిపాదనల వల్లే వాటిని ఇవాళ మన దేశంలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నారు. ఎంతకీ భువన్ రిభు ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీట్ ది స్టార్
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
0: ఆకాశవాణి సమయం 1:26. శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955-09923. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్

0: ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. న్యాయవాది భువన్ రిభు చేసిన పోరాటం వల్లే భారతదేశం బాల్య వివాహాలపైన, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడంపైన న్యాయస్థానాలు చారిత్రాత్మకమైన తీర్పులిచ్చాయి. భారతదేశం చేసిన ఈ చట్టాల వల్లే ప్రపంచంలో పలు దేశాలకి మార్గదర్శకమైంది మన భారత్. అందుకే భువన్కి వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందించింది. దాన్ని అందుకున్న ఏకైక భారతీయ న్యాయ నిపుణుడు భువన్ రిభుని. సామాన్యుల హక్కుల కోసం పోరాడే న్యాయ నిపుణులకిచ్చే అవార్డు ఇది. దీని అందుకున్న వారిలో నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ అవార్డు గొప్పదనంటే తెలుసుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతల ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేదని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ అన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి.

నిలయంలో సమయం 1 గంట 37 నిమిషాలు. ఇక భువన్ రిపు అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2004 సంవత్సరంలో ఢిల్లీలోని కోండా చౌక్ ప్రాంతాల నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంటి నుంచి పాప ఏడుపు వినిపిస్తోందని ఆయనకు సమాచారం వచ్చింది. దాంతో వెంటనే అక్కడికి వెళ్లారు భువన్. అది ఒక ప్రభుత్వ ఇంజనీర్ ఇల్లు, మూసింది కాబట్టి పక్కింటి డాబా పైనుంచి ఎక్కి లోపలికి దూకారు. ఇంటి వెనక గదిలో ఒక 12 ఏళ్ల పాపని కట్టేసి ఉంచారు. నడుము కింద పెట్టికోడు తప్ప ఇంకేం లేదు. ఒళ్లంతా గాయాలతో పుండ్లు తేలి రసికారుతున్నాయి. అప్పటికి పాప స్పృహలో లేదు. వెంటనే తనని హాస్పిటల్లో చేర్చారు. 2 రోజుకి స్పృహ వచ్చింది. తన పేరు అంజలి అని చెప్పింది. మరి అసలు ఏంటిదంతా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. ఇక భువన్ కాపాడిన అమ్మాయి వాళ్ళ నాన్న ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెలో పోలీస్ కానిస్టేబుల్. పాప ఢిల్లీలో ఉండి చదువుకుంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటుందనే ఆశతో వాళ్ల నాన్న దూరపు బంధువైన ఆ ఇంజనీర్ వద్దకు పంపాడు. కాని అతను అంజలిని పని మనిషిగా చూశాడు. పని చేయలేకపోతే స్తంభానికి కట్టేసి బెల్ట్తో కొట్టేవాడు. ఆ రోజు అతని పైశాచికత్వం మరీ ఎక్కువై పాప స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే భువన్కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు భువన్. కానీ వాళ్ల నాన్న పంపించాడు కాబట్టి ఆ ఇంజనీర్ మీద కేసు పెట్టలేం అన్నారు పోలీసులు. నిజమే, అప్పటి చట్టాలు అంత బలహీనంగానే ఉన్నాయి కాబట్టి అప్పట్లో అది శిక్షార్హమైన నేరం కూడా కాదు. తల్లిదండ్రులు తెలియకుండా పిల్లల్ని ఎవరైనా అపహరించి తెచ్చి పనిలో పెడితే కూడా వాళ్లని శిక్షించే అవకాశమే లేదు. అయినా సరే భువన్ ఆ ఇంజనీర్ని వదలదలుచుకోలేదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2020 ఆధారంగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయించారు భువన్. మన దేశంలో జువెనైల్ జస్టిస్ చట్టం కింద జరిగిన తొలి అరెస్టుల్లో ఇది ఒకటి అని చెప్తారు భువన్. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి స్టూడియోస్లో 1:50 చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇక ఇంజనీర్ని అరెస్ట్ చేయించాక భువన్ అక్కడితో ఆగలేదు. అటువంటి ఘోరాలకి మరింత సమగ్రమైన చట్టం కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దానిపైన కోర్టు 2006లో ఇచ్చిన తీర్పుతోనే మన దేశంలో బాలకార్మికుల వ్యవస్థ తొలిసారిగా శిక్షారహమైన నేరమైంది. ఇలాంటి 60కి పైగా ప్రజాహిత వ్యాజ్యాలతో మన చట్టాలు పిల్లలకి అండగా ఉండేలా చూశారు భువన్. సుప్రీంకోర్టు లాయర్గా కోర్టులకు ఎక్కడమే కాదు, జస్ట్ ఫర్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ ద్వారా దేశమంతా తిరిగి పోరాడుతూ ఉంటారు. తన న్యాయ పోరాటం ద్వారా ఎంతో మంది అమాయకపు పసిపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు భువన్.

ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం గురించి డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం రెండవ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రీనివాస భట్ల గారు మన ఆకాశవాణి స్టూడియోలో.
4: రోమన్ ఫైనల్ మే రజత్ పదక్ జీత్ కర్ ఇతిహాస్ రచా. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि लद्दाख का विकास केंद्र सरकार की प्राथमिकता है. श्री मोदी ने लद्दाख में लगभग 3,350 करोड़ रुपए की 5 प्रमुख विकास परियोजनाओं का वर्चुअल माध्यम से शुभारंभ करने के दौरान ये बात कही. प्रधानमंत्री ने कहा कि इन परियोजनाओं से लद्दाख में संपर्क सुविधाएं मजबूत होंगी.
5: लद्दाख की प्रगति और विकास में एक और अध्याय जुड़ रहा है. आज लद्दाख में कई अहम डेवलपमेंट प्रोजेक्ट का लोकार्पण हुआ है. इन परियोजनाओं से कई लोगों का सफर आसान होगा. कहीं बिजली की सुविधाएं बेहतर होगी, कहीं पानी की उपलब्धता बढ़ेगी और हमारी प्राचीन विरासत के संरक्षण को भी नई ताकत मिलेगी.
4: इन परियोजनाओं में लेह स्थित कुशोक बकुला रिम्पोची हवाई अड्डे पर नया यात्री टर्मिनल, 9 मेगावाट की हनु लघु पनबिजली परियोजना और 66 किलोवाट की डबल सर्किट दा हनु खालतसी ट्रांसमिशन लाइन तथा लेह के सिंधु घाट में भारत के पहले पेट्रोग्लिफ संरक्षण पार्क और हिम सरोवर परियोजना के तहत 40 गांवों में विकसित 40 जलाशयों का उद्घाटन शामिल है. प्रधानमंत्री ने कहा कि लद्दाख के केंद्र शासित प्रदेश बनने के बाद इसके विकास जरूरतों पर अधिक ध्यान दिया गया है. उन्होंने कहा कि लेह में एक प्रमुख उत्कृष्टता केंद्र का निर्माण किया जा रहा है. श्री मोदी ने बताया कि लद्दाख की नई खेल नीति के माध्यम से खेल प्रतिभाओं को बढ़ावा देने के प्रयास किए जा रहे हैं.
5: यहाँ के युवाओं ने आइस हॉकी, विंटर स्पोर्ट्स और पर्वतारोहण जैसे क्षेत्रों में अपनी विशेष पहचान बनाई है. मुझे खुशी है कि लद्दाख में नई स्पोर्ट्स पॉलिसी के माध्यम से

0: की पहली बर्फबारी हुई। पूर्वी राजस्थान, हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, उत्तराखंड और पश्चिमी उत्तर प्रदेश में मूसलाधार वर्षा और ओलावृष्टि का अनुमान है। प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में एशियाई खेल 2026 में भाग लेने वाले भारतीय दल से बातचीत करेंगे। इस अवसर पर प्रधानमंत्री सभा को संबोधित भी करेंगे। जापान के आईची नागोया में संपन्न एशियाई खेल पदक तालिका में भारत ने चौथा स्थान हासिल किया है। भारतीय पहलवान विश्वजीत रामचंद्र मोर ने अंडर 23 विश्व कुश्ती चैंपियनशिप के ग्रीको रोमन फाइनल में रजत पदक जीतकर इतिहास रच दिया है। अमेरिका के लास वेगास में आज पुरुषों के 55 किलो भार वर्ग के फाइनल में एक रोमांचक मुकाबले में विश्वजीत को मामूली अंतर 12-13 से जॉर्जिया के कोबा कारुमित्से से हार का सामना करना पड़ा। श्री रामचंद्र मोर अंडर 23 विश्व कुश्ती चैंपियनशिप के ग्रीको रोमन के फाइनल में पहुंचने और पदक जीतने वाले पहले भारतीय पहलवान बन गए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने लद्दाख में 3,300 करोड़ रुपए से अधिक की 5 प्रमुख विकास परियोजनाओं का शुभारंभ किया। सर्वोच्च न्यायालय ने कहा, इस्लाम धर्म अपनाने वाले हिंदू पिछड़े वर्ग के आरक्षण का लाभ नहीं उठा सकते। मद्रास उच्च न्यायालय के आदेश को बरकरार रखा। गृह मंत्री अमित शाह ने कहा, सरकार नक्सलवाद से प्रभावित जनजातीय समुदाय के उत्थान के लिए प्रतिबद्ध है। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, पिछले 13 वर्ष में भारत का रक्षा निर्यात 686 करोड़ रुपए से बढ़कर 38,000 करोड़ रुपए हुआ। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: जैसे टेलरिंग वाला మీకు మెడ నొప్పి కానీ ఇవి వచ్చే అవకాశాలు అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మీరు దాని గురించి శ్రద్ధ తీసుకుని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్ అవి పాటిస్తూ చూసుకోవాలండి.
2: డాక్టర్ గారు, మనకి ఇంతకుముందు మన జనరేషన్లో అంత వ్యవసాయ పనులు కానీ పొలం పనులు ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం ఎక్సర్సైజ్ ఉండేది, ఏదో ఒక పని ఉండేది. ఇప్పుడు ఆ పని లేకుండా ఈ ఆఫీసులకు అతుక్కుపోయి సీట్లలో కూర్చొని వీటి మూలంగా వెన్నుపాముకి ఎటువంటి ఇబ్బంది వస్తుందా, వెన్నుముక సమస్యలు ఏర్పడుతున్నాయా?
1: డెఫినెట్గా వస్తుందండి. సో ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ తీసుకొచ్చిన చేంజెస్ వల్ల ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎక్కువగా చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే జాబ్స్, మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ ఐటీ జాబ్స్ కానివ్వండి లేదా డెస్క్ జాబ్స్ కానివ్వండి, దీంట్లో చాలాసేపు కుర్చీలో కూర్చోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్పైన్ పైన విపరీతమైన ఒత్తిడి పెరిగి బ్యాక్ పెయిన్ ఇవన్నీ చాలా ఎర్లీ ఏజెస్, అంటే ఒకప్పుడు 60+ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు 30-35 వస్తున్నాయండి. ఈవెన్ బిఫోర్ 30 కూడా చూస్తున్నాము. సో దీన్ని మనము అండ్ మీరు చెప్పినట్టుగా ఇదివరకు మనం పొలాల్లో పనిచేసినప్పుడు మజిల్స్ ఇవన్నీ యాక్టివ్ ఉండడమే కాకుండా సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు సన్లైట్ ఇండోర్స్లో వర్క్ చేయడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం స్పైన్ పైన కూడా ఒత్తిడి ఎక్కువ పెరుగుతుందండి. సో దీనివల్ల మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవడం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి అండ్ దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ చర్యలు అని తీసుకోవాలండి.
2: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నమస్కారం.
2: నమస్కారం అమ్మా. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ అంబర్పేట నుంచి సార్.
2: మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు.
3: పని చేసేసేపు ఏం లేదు సార్, కొంచెం కూర్చోగానే కొంచెం పడుకోగానే కాళ్ళు మొత్తం తిమ్మిర్లు వచ్చేస్తుంది సార్, అసలు నిలవడానికి రావట్లేదు.
1: ఓకే, మీ ఏజ్ ఎంత అండి?
3: 40 ఇయర్స్ అండి.
1: 40 ఇయర్స్. పని చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ రెస్ట్ తీసుకోగానే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, తిమ్మిర్లు కూడా వస్తున్నాయి అనేది మీ సమస్య. అడుగు కూడా వేయడానికి రావట్లేదు. ఓకే, వాపులు ఏమైనా వస్తున్నాయండి కాళ్ళల్లో, చేతుల్లో?
3: ఏం లేదు సార్, వాపు ఏం లేదు సార్.
1: జాయింట్స్ లో ఏమైనా పెయిన్ ఉందా అండి, అంటే మోకాలు కానీ? జాయింట్స్ పెయిన్ కూడా లేదు. అండ్ మీరు ఇంకేమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇట్లాంటి
3: ప్రాబ్లమ్స్?
1: మీరు ఏమైనా వర్క్ చేస్తారా? మీరు అనేది ఇంట్లో పనిలాగా? హౌస్ వైఫ్. మీరు నార్మల్ గా వర్క్ చేసేటప్పుడు ఇది కామన్ మన ఇదండి, మన అబ్జర్వేషన్. జనరల్ గా వర్క్ చేసేటప్పుడు మనము వర్క్ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి సాధారణంగా చాలా సార్లు నొప్పి గురించి మన ధ్యాస ఉండదు. చాలా మంది ఏమంటారంటే, పని చేస్తున్నప్పుడు ఏముండదు, పడుకోగానే నాకు నొప్పి వస్తుంది అని అంటారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే, పడుకున్నప్పుడు మనము మన బాడీకి రెస్ట్ ఇస్తున్నాము, నిజానికి ఏదైనా నొప్పి తగ్గాలి. బట్ ఇది ఒక పారాడాక్స్. ఇదేంటంటే, మన ఫీలింగ్ అలా ఉంటుంది, పని చేస్తున్నప్పుడు మనం పనిలో నిమగ్నం అయి ఉండడం వల్ల నొప్పి అనేది తెలియదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఉన్న వర్క్స్ ను మీరు డివైడ్ చేసుకుని పార్ట్స్ పార్ట్స్ లాగా చేయాలండి. అన్ని పనులు ఒకేసారి మార్నింగ్ చేసేయడము అలా చేయకుండా కొద్దిపాటి పని చేసుకోవడం, మధ్యలో గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ పని చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఇంట్లో చాలా మంది ఇంకొకటి ఏంటంటే అపోహ, నేను ఇంట్లో ఫుల్ పొద్దున్నుంచి పనిచేస్తూనే ఉంటానండి, నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు అని అంటుంటారు. ఈ పని ఎక్సర్సైజ్ తో సమానం కాదండి. ఎక్సర్సైజ్ కానీ రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయడం కానీ దానికి మనం ఇంట్లో చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇలాంటి మీ దినచర్యలో ఈ మార్నింగ్ వాక్ కానీ అండ్ పనులన్నీ డివైడ్ చేసుకుంటూ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం మీ డైట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలండి. డైట్ పరంగా కూడా మీకు తెలిసే ఉంటుంది పోషకాహారం అనేవి విటమిన్ డి కాల్షియం ఉండే అటువంటి ఆహారాలు, పాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీ నరాలు కానీ ఇవన్నీ బలంగా తయారయ్యి మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉందండి.
2: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: హలో
2: అండి. అమ్మా నమస్తే, ఎక్కడి నుంచి అమ్మా మీరు?
4: నేను డిడి కాల్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా ఏజ్ 60 ఇయర్స్.
2: మీ ప్రధాన సమస్య ఏంటో చెప్పండి.
4: అదే, నాకు L4 L5 లో డిస్క్ బల్జ్ అయిందండి. 1 ఇయర్ అయింది ప్రాబ్లం వచ్చి. కొంచెం అన్నాడు నొప్పి అది లాగుతుంది నైట్, బాగా పని ఎక్కువ చేసినా నిల్చున్నా.
2: అంటే మీరు ఇప్పుడు ఈ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఏం అడుగుతున్నారు డాక్టర్ గారిని?
4: ఇప్పుడు నొప్పి అలాగే ఉంటుందండి. ఇది కంటిన్యూగా ఇలాగే ఉంటుందా, ఎలా చేయాలి దీన్ని, పెయిన్ మేనేజ్మెంట్ ఏం చేయమంటారు నాకు?
2: సరే వినండి డాక్టర్ గారు సమాధానం.
1: ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి?
4: 60 ఇయర్స్ అండి. నాకు బీపీ ఉంది, షుగర్ లేదండి.
1: ఓకే, 60 ఇయర్స్?
4: అవునండి.
1: రోజువారీ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటుంటారా?
4: చేసుకుంటాను, నాకు హెల్ప్ కూడా ఉంది.
1: హెల్ప్ కూడా, హౌస్ హెల్ప్ కూడా ఉన్నారు, మీరు కూడా కొన్ని పనులు చేసుకుంటుంటారు.
4: నేను మొన్నటి వరకు పని చేశాను, రిటైర్ అయిపోయాను.
1: రిటైర్ కూడా అయిపోయారు. ఓకే, సో మీకు L4 L5 లో బల్జ్ ఉంది అని చెప్పారు, ఇది ఎప్పుడండి? 1 ఇయర్ అయిపోయిందా లేకపోతే ఈ మధ్య?
4: 1 ఇయర్ అయిందండి. కొంచెము ఏమంటారు పెయిన్ కిల్లర్స్ అవి వేసుకున్నాను, అది అయిపోయింది.
1: అవి వాడినప్పుడు మీకు కొంత రిలీఫ్ ఉండి ఉంటుందేమో,
4: కొంచెం
1: అప్పటి వరకు రిలీఫ్ ఉంటుంది, మానేయగానే మళ్ళీ వస్తుంది పెయిన్.
4: ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇప్పుడు యోగా చేస్తున్నాను, ఆక్యుపెంచర్ చేయించుకున్నాను, కొంచెం రిలీఫ్ అనిపించింది, కానీ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఇది ఇలాగే ఉంటుందా ఎప్పటికీ అన్నదే నా ప్రశ్న.
1: అదే అండి చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఓన్లీ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుందా అండి, కాలు కూడా లాగుతుందా, లెగ్ పెయిన్?
4: బ్యాక్ పెయిన్ అండి, సియాటికా పెయిన్ లాగా ఉంది, మెడ నుంచి నొప్పి.
1: మెడ నుంచి నడుం వరకు లాగుతుంటుంది. కాలు లాగట్లేదు?
4: కాళ్ళు లాగవు.
1: కాలు లాగవు? ఓకే, కాలు లాగకపోవడం అనేది ఒక మంచి విషయం.
4: కాలు అంటే కాలు నుంచి ఈ తొడ ఉంటుంది కదండి, అది స్టిఫ్ గా అనిపిస్తుంది.
1: స్టిఫ్ గా అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఈవెన్ దెన్ మీది ఇంకా బెటర్ స్టేజ్ అండి. L4 L5 డిస్క్ కాలు లాగట్లేదు, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఆర్ తొడ దగ్గర కొంచెం స్టిఫ్నెస్ అనేది కూడా కొంచెం బెటర్ స్టేజ్. మీరంతా నిరాశపడాల్సిన అవసరం లేదు. సో మీరేం చేయాలంటండి, సో మీరు ఈ మీకు ఇప్పుడు 60+ అన్నారు కదా ఏజ్, సో మీరు ఒకసారి బోన్ డెన్సిటీ గురించి కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీరు అవునండి, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మనము మన బాడీని మొత్తాన్ని మోసేది మన నడుమే అండి, వెన్నుపూస. సో ఎప్పుడైతే దాని డెన్సిటీ తక్కువ ఉంటుందన్నారో, సో అది ఈ బరువును మోయలేకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంటుందండి. దాని మెడికేషన్ అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఇంకా కూడా దీని నుంచి మంచి రిలీఫ్ కావాలి, మిగతావన్నీ నేను ఫాలో అవుతున్నాను అన్నట్టయితే ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయండి కొన్ని. మీకు సర్జరీ దాకా అవసరం ఉండదు, ఇంజెక్షన్ టెక్నిక్స్ ద్వారా మీకు మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందండి. పిఆర్పి కాదండి, స్పైన్ కి నర్వ్ బ్లాక్స్ అని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, వాటి ద్వారా చిన్న నో రిస్క్ అండి, దాంట్లో రిస్క్ ఏమి ఉండదు, సిమ్టమేటిక్ గా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ కూడా, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారా, నార్మల్ గానే ఉంటారా?
4: కొంచెం
1: ఓవర్ వెయిట్ ఉన్నారా?
4: అనుకోండి.
1: అదే అండి, కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ కూడా మీరు చేసుకుని ఎక్సర్సైజెస్ అండ్ ఇంజెక్షన్ ద్వారా మీరు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే మెయింటైన్ చేసే అవకాశం ఉందండి. ఓకే, మీరు డాక్టర్ గారిని సంప్రదించగలిగితే మీరు వాటి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు.
2: డాక్టర్ గారు, మామూలుగా సాధారణ వెన్ను నొప్పికి ఏదో క్రీమ్లు అప్లై చేయటం నాకు నొప్పి వస్తుంది అనుకుంటుంటారు,

0: ఇది వాళ్ళకి అత్యంత తీవ్రంగా రాబోయే రోజుల్లో సమస్యలుగా పరిగణిస్తుంది అని తెలుసుకోవటానికి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి?
1: ఈ నడుము నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం వల్ల అందరూ ఏమనుకుంటారంటే, ఓకే ఇది చిన్న నొప్పి కదా తగ్గిపోతుంటుంది, లేదా మొన్న కొంచెం పని ఎక్కువ అయింది దానివల్ల నొప్పి వస్తుంది అని, అంటే మనకు మనమే దాన్ని జస్టిఫై చేసుకుంటూ అలా కొంత టైం స్పెండ్ చేసే అవకాశం చాలా కామన్గా అందరిలో చూస్తుంటామండి. సో అది సహజంగా అది అలా చేస్తుండడం కూడా ఒక రకం కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం మీరు అడిగినట్టుగా రెడ్ ఫ్లాగ్స్ అని అంటారు, అంటే ప్రమాద హెచ్చరికల గురించి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలండి. సో నార్మల్ పెయిన్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది అన్నప్పుడు మనం వర్క్ మోడిఫికేషన్, యాక్టివిటీ మోడిఫికేషన్ అండ్ పోస్చర్ మోడిఫికేషన్ వీటిని చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ పెయిన్ పడుకున్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ నడుము నొప్పి నుంచి కాల్లోకి లాగడం కానీ అండ్ కాలు మొద్దుబారిపోవడం కానీ అండ్ కాలు వీక్నెస్ రావడం, అంటే పాదం అనేది మనకు చెప్పు జారిపోవడం, ఇలాంటి సిగ్నల్స్ కనుక వచ్చినప్పుడు మాత్రం అవి తీవ్రంగా అంటే వాటిని సీరియస్గా తీసుకొని మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేయించుకొని దానికి సరిపోయే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే సివియర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండి.
0: డాక్టర్ గారు, ఈ నడుము నొప్పి ఆ తర్వాత స్టేజ్లో చేతులకు కాళ్ళకు వ్యాపిస్తుందంటే అది ఏమంటున్నారు?
1: అంటే దాన్ని డిజీజ్ ప్రోగ్రెషన్ అని అంటారండి. ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ నడుము కానీ మెడభాగంలో అయితే ఓన్లీ మెడభాగంలో మాత్రమే నొప్పి వస్తుంటుంది, అదే వచ్చి కొంతకాలం తర్వాత తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పటికీ మెడతో పాటు చేతికి కానీ లేదా నడుముతో పాటు కాల్లో కానీ వస్తుంటుంది. దీన్నే మనము కాల్లో అయితే సయాటికా అని అంటుంటాము, అంటే కాలు నడుము నుంచి తుంటి నుంచి కాలంతా లాగడాన్ని సయాటికా అని అంటుంటాము, అండ్ అదే మెడ నుంచి షోల్డర్ అండ్ చేతికి లాగడాన్ని దాన్ని సర్వైకల్ రాడికులోపతి అని అంటుంటాం. ఇది మనకు ప్రాబ్లం అనేది పెరుగుతుంది అని చెప్పడానికి సంకేతం అండి.
0: డాక్టర్ గారు, మనకు శ్రోత అందుబాటులో ఉన్నారు. హలో, నమస్కారం సార్, ఎక్కడి నుంచి అండి?
2: హలో, నమస్కారం సార్.
0: ఎక్కడి నుంచి సార్?
2: నేను నిజామాబాద్ జిల్లా.
0: డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్.
1: చెప్పండి, వింటున్నాం, చెప్పండి. హలో, చెప్పండి.
2: భార్యకు సార్ మా భార్యకు నడుము నొప్పి బాగున్నది సార్, అది జర క్రాస్ అయిందా?
1: క్రాస్ అయింది అని అన్నారా? అని
2: జర క్రాక్ అయింది, బొక్క ఎముకన్నది క్రాక్ అయింది అని అన్నారు.
1: ఏమన్నా పడిందా అండి, ఏమన్నా దెబ్బ తగిలిందా?
2: పడలేదు సార్.
1: పడలేదు కానీ
2: అట్లా అట్లా బొక్క అన్నది ప్రాబ్లం అయింది అన్నట్టు. దానికి ఇంగ్లీష్ అని చేయాలంటే ఇంగ్లీష్ అందరికి ఇప్పించిన తక్కువలేదు. దానికి పరిష్కారం చెప్పండి సార్, ఆపరేషన్ లేకుంటే మన పరిష్కారం
1: చేయగలం సార్. ఏజ్ ఎంత అండి?
2: ఆయన ఏజ్ 40 ఏజ్ అండి.
1: 40. బరువు ఎంత ఉంటారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? సన్నగానే ఉంటారు. క్రాక్ అవడం వల్ల ఎముక ఏమైనా జరిగింది అని చెప్పారా అండి?
2: బొక్క షేప్ అది ఏమంటున్నా, ఆపరేషన్ చేయమంటూ అయితే ఆపరేషన్ అయితే మళ్ళా ఫ్యూచర్ మళ్ళా కూతుండే ఉండబడుతున్నా సార్?
1: అలా ఏముండదండి, అంటే ఒకవేళ ఆపరేషన్ అనేది చేయవలసిన పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదండి. ఆపరేషన్ వల్ల నష్టం ఏమి ఉండదు, ఇంకా యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అంటే ఇప్పుడున్న పరిస్థితి నొప్పి బాధ ఇవన్నిటి నుంచి రిలీఫ్ వచ్చి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరు ఆపరేషన్
2: ఇచ్చారు,
1: నడుముకి ఇంజక్షన్ ఇచ్చారా?
2: నడుముకి ఏదైతే ఆమె ప్రాబ్లం ఉందో ఇంజక్షన్ ఇచ్చారు.
1: దాంతో తగ్గి మళ్ళీ వచ్చిందా? అసలు తగ్గలేదా?
2: తగ్గలేదు,
1: అసలే తగ్గలేదు. ఓకే,
2: తగ్గలేదు. అదే అంటున్నా దానికి చెప్పాలని కోరుతున్నా సార్.
1: అదే అండి, అంటే మీరు ఎముక క్రాక్ అయ్యి నొప్పి వస్తుంది ఆపరేషన్ కూడా చెప్పారు అని అన్నప్పుడు, సో ఈ ఆపరేషన్ అనేది చేయించుకోవడమే మంచిది, అంటే తప్పనిసరి అయినప్పుడే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెన్నుపూస ప్రాబ్లమ్స్ లో 80-90% వరకు మనం మందులు, రెస్ట్, ఎక్సర్సైజెస్ ద్వారానే తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటామండి. ఒక 10% మాత్రమే దాంట్లో కూడా

0: కొంతవరకు ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించుకోవడం, మిగిలిన 5 నుంచి 4% 3% వరకే ఆపరేషన్లు అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో మీకు ఖచ్చితంగా ఆపరేషన్ గురించి ఎవరైనా చెప్పుంటే, లేదంటే ఒక సెకండ్ ఒపీనియన్ కి ఇంకొకరి దగ్గరికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు మీరు ఇంకేమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీని గురించి అని. అండ్ ఫైనల్ గా ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ బాధ భరిస్తూ ఉండడం కన్నా చేసుకోవడం వల్ల మంచి రిలీఫ్ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అందరూ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తల గురించి, అంటే కింద కూర్చోవడం కానీ వంగడం కానీ ఇవి చేయకూడదు అని అంటారు కదా, అవి కుదరదు అని అంటారు. బట్ అవి చెప్పినప్పుడు మనం వాటిని మనం జాగ్రత్తలు పాటించడమే మంచిదండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించకపోకపోవడం వల్ల మరి ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ వెన్నునొప్పి గురించి మనం మాట్లాడుకుంటప్పుడు స్లిప్ డిస్క్, డిస్క్ బల్జింగ్, ఇవి ప్రధానమైన సమస్యలు.
0: అవునండి.
1: అవి ఎందుకు వస్తాయంటారు?
0: మన బాడీలో మొత్తం 23 డిస్క్స్ ఉంటాయండి యాక్చువల్గా. కాకపోతే మన స్పైన్ అనేది మెడ నుంచి వీపు నడుం వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అయితే మొత్తం బరువు అంతా కూడా నడుంలో ఉన్న L4, L5, L5S1 అనే 2 డిస్క్ల పైన ఎక్కువ పడుతుందండి. సో మనం ఏదైనా వంగి పనిచేసినప్పుడు, సరైన పోస్చర్ పాటించకుండా ఏదైనా బరువైన వస్తువు లేపినప్పుడు ఆ డిస్క్ పైన తీవ్రమైన ప్రెజర్ పడడం వల్ల అది ఆల్రెడీ డీజనరేటెడ్ అయి ఉన్న డిస్క్ అయితే అది చిన్నగా రప్చర్ అయ్యి దాంట్లో నుంచి డిస్క్ బయటకు వస్తుందండి.
1: డాక్టర్ గారు, మీరు సమాధానం చెప్పేలోపు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: డాక్టర్ గారు, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జీ ఎలా వస్తాయి, వాటి నివారణ చర్యలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, వాటి వివరాలు చెప్పండి సార్.
0: అదే అండి, ఈ ఇదివరకు చెప్తున్నట్టుగా ఈ నడుం భాగంలో మనకు 5 బోన్స్ ఉంటాయండి, L1, L2, L3, L4, L5 అని. వాటి కింద 5 డిస్క్స్ కూడా ఉంటాయి. అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ, ఏదైనా వంగి బరువు లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఈ ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా ఈ లాస్ట్లో ఉన్న 2 డిస్క్ల పైన ఎక్కువగా పడుతుంది. సో అట్లా పడ్డప్పుడు ఆ డిస్క్ అనేది చిన్నగా రప్చర్ అవ్వడం ఫస్ట్ టైం, అదే పని మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మళ్ళీ కొంత డిస్క్ అనేది బయటికి రావడం జరుగుతుందండి. దీన్నే డిస్క్ ఇనీషియల్ స్టేజెస్లో, వెరీ బిగినింగ్ స్టేజెస్లో మనం డిస్క్ బల్జ్ అని అంటాము. అది ఇంకొంచెం ఎక్కువ అయితే దాన్ని ప్రొట్రూజన్ అని, అది మరీ ఎక్కువగా బయటకు వస్తే దాన్ని ఎక్స్ట్రూజన్ అని, కంప్లీట్గా అది విడిపోతే దాన్ని సీక్వెస్ట్రేషన్ అని. అంటే ఇది డిస్క్ బల్జ్లో స్టేజెస్ అనమాట, అంటే సివియరిటీకి సంబంధించిన స్టేజెస్. వీటి నుంచి కాపాడుకోవడం ఎలా అని అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చాలా పెద్ద ఆన్సర్ ఉంటుందండి దీనికి. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన బరువు మేనేజ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
1: మీరు దీని గురించి సమాధానం చెప్పేలో మన శ్రోత ఒకళ్ళు అందుబాటులో. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
4: హలో
1: సార్, ఎక్కడి నుంచి అండి?
4: నేను ఆర్జీ కాలనీ బండ్లగూడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: అమ్మా, డాక్టర్ గారిని సూటి గారిని సమస్య ఏమిటో అడుగు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు.
4: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి
4: సార్. నాకు 65 ఉంటే సార్ ఏజ్.
0: చెప్పండి. నమస్తే.
4: ఈ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది.
0: ఓకే అండి.
4: అయితే ఈ నేను చూపించుకున్నాను, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. కాళ్ళు చేతు ఇక్కడ పైన గూడ దగ్గర నుంచి ఎడమ చేయి మొత్తము తిందిరి వచ్చేది ఫస్ట్, ఎడంకాలు తిందిరి వచ్చేది. ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం తిమ్మిరి, నడుములు కూడా నొప్పులు వేస్తున్నాయి, నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది సార్. ఏళ్ళు ముడుచుకోవడానికి రావట్లేదు, చేతులతోనే ఏదైనా పట్టుకుంటే కూడా స్లిప్ అయిపోతుంది. చాలా సార్లు ఏళ్ళు కూడా కాలుతుంది చేస్తున్నాయి సార్. 2 నెలల నుంచి అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ నాకేమో బ్లడ్ తక్కువ ఉంది, అది ఇది అంటారు.
0: మీరు
4: మొత్తం బాడీ మొత్తం పేదే సార్ నాకు.
0: అవునండి. అండ్ దాంతో పాటు చేతుల్లో కూడా తిమ్మిర్లు మొద్దుబారినట్టు అవ్వడం, ఏదైనా పట్టుకుంటే కూడా గ్రిప్ లేకపోవడం అనేది చెప్తున్నారు మీరు.
4: అవును సార్, చాలా బాధగా ఉంది నాకు.
0: మీరు స్కానింగ్ చేయించుకున్నారా అండి ఇలాంటప్పుడు?

0: ఎక్స్రే స్కానింగ్ అటువంటిది ఏమి చేయలేదు సార్ నాకు.
1: అదే అండి, మళ్ళీ మీరు వెళ్ళండి ఒకసారి స్కానింగ్ గురించి చేస్తారు.
2: డాక్టర్ గారు, మనం డిస్క్ బల్జీ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీరు బరువు కూడా ఒక ప్రధాన సమస్య దీంట్లో అని చెప్తూ ఉన్నారు, కంటిన్యూ చేయండి.
1: ఎలా ఉంటుందంటే అండి, మన బాడీ బరువు అంతా కూడా మన వెన్నుపూసనే మోస్తుంటుంది. సో ఇలాంటప్పుడు వెన్నుపూస ఉండే సైజ్ అనేది కాన్స్టెంట్ అండి ఒకరికి, ఎవరికైనా సరే. సో వాళ్ళు మనం అధిక బరువు కనుక ఉన్నట్టయితే 10 కేజెస్ కానీ 20 కేజెస్ కానీ 30 కేజెస్ కానీ, ఈ బరువు అంతా కూడా వెన్నుపూస మీదనే పడుతూనే ఉంటుంది. మనం డే టైం అంతా మనం యాక్టివిటీ కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూసకి యాక్చువల్గా రెస్ట్ ఉండదు, ఎందుకంటే పైభాగంలో ఉన్న బాడీ బరువు అంతా వెన్నుపూస మీదనే పడుతుంటుంది. సో ఇట్లా వెయిట్ మేనేజ్ చేయడం వల్ల మీరు డిస్క్ పైన పడే బరువును తగ్గించవచ్చు, అలా దానివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతో పాటుగా ఈ మన బరువును ఓన్లీ వెన్నుపూస ఒకటే కాకుండా పక్కనున్న కండరాలు, స్పైనల్ మజిల్స్ అని అంటాము, అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి దాని బరువును మోయడంలో. సో అలాంటప్పుడు మనకు కొన్ని స్పైనల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిలీఫ్ పొందే అవకాశం ఉందండి.
2: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: హలో,
2: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
3: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తని మాట్లాడుతాను. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
3: నేను వెన్నుపూస సమస్య బాధపడుతున్నానండి, యాంకిలేజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను సార్ నేను.
1: ఓకే,
3: హలో,
1: చెప్పండి, వింటున్నానండి.
3: నా మాట బాగా వినిపిస్తుందా డాక్టర్ గారు?
1: వినిపిస్తుందండి, చాలా క్లియర్ గా వినిపిస్తుంది.
3: ఓకే సార్, యాంకిలేజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను. శరీరంలో నరాలు, కండరాలు, కీళ్లు అన్ని పట్టేసి వెన్నుమకు ఒక కట్టెలాగా అయిపోయిందండి. నల్లలేనండి అసలు, కొద్దిసేపు కొద్దిపాటి కూడా పొంగలేను. ఒక రోబోలో అలా ఇంట్లో గోడ పట్టుకుని నడుస్తానండి.
1: అవునండి,
3: నొప్పి మంటలు వచ్చేస్తున్నాయండి. గబాపిటిన్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను, అయినా పాదాలు విపరీతంగా మంటలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు.
1: షుగర్ ఏమైనా ఉందండి?
3: షుగర్ ఉంది సార్, షుగర్ మందులు కూడా వాడుతున్నాయండి. క్రమం తప్పకుండా కంట్రోల్ లోనే ఉంది సార్, దేవుడు దయవల్ల, మీ దయవల్ల.
1: షుగర్ కంట్రోల్ లోనే ఉంది. ఓకే, సో ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది రొటీన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కి విరుద్ధంగా ఉండే ప్రాబ్లం అండి ఇది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే, మన బాడీలో ఉండే కొన్ని కణాల కొంచెం మార్పు వల్ల ఈ వెన్నుపూస అంతా మీరు చెప్పినట్టుగానే ఇట్లా టైట్ గా స్టిఫ్ గా అయిపోయి బ్యాంబూ స్పైన్ అని అంటాము, అలా అయిపోయి మీరు వంగడం గానీ మెడ తిప్పడం గానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. వీటి గురించి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లేటెస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ అంతా మెడిసిన్స్ తోనే జరుగుతుంది. సో మీరు
3: దయచేసి డాక్టర్ గారికి చెప్పండి సార్ వివరాలు.
1: అదే అండి, మీరు ప్రాపర్ రుమటాలజిస్ట్ గానీ న్యూరో సర్జన్ దగ్గరికి గానీ న్యూరాలజిస్ట్ దగ్గర గానీ వెళ్ళినట్టయితే మీకు సజెస్ట్ చేస్తారు. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్, మీరు వాటి నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు దాని ద్వారా.
3: అదే సార్, చాలా సంతోషం సార్. ఎందుకంటే చాలా విపరీతంగా నొప్పి మంటలు వచ్చేస్తే స్టిఫ్నెస్ బాగా ఎక్కువగా ఉంది సార్.
1: ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, మీరు కన్సల్ట్ అవ్వండి.
2: గారు, మనం డిస్క్ సమస్యలకి ప్రధానంగా బరువు గురించి చెప్తున్నారు, అలానే బరువుని తగ్గించుకోవడం వల్ల కొంత సమస్యలు తగ్గుతాయి.
1: బరువు తగ్గడం వల్ల ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. రెండోది యాక్టివిటీ మోడిఫికేషన్, వర్క్ ప్లేస్ లో గానీ, సపోజ్ మనము సిట్టింగ్ జాబ్ అనుకోండి, ప్రతి 30 to 45 minutes ఒకసారి లేచి కొంచెం దూరంలో నడవడం గానీ, లేదా లేచి ఊరికే నించోవడం గానీ, ఆర్ కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మన స్పైన్ పైన తీవ్రమైన ఒత్తిడి నుంచి మనం రిలీఫ్ తీసుకునే అవకాశం ఉందండి.
2: సరే, వెన్నుముక నొప్పి ఉన్న వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలంటారు, కొంతమంది వ్యాయామం చేయొచ్చు, కొంతమంది చేయకూడదు అంటారు, వాటి గురించి చెప్పండి.
1: ఇది మంచి ప్రశ్న అండి. సో దీంట్లో ఏంటంటే, మనకు సడన్ గా సివియర్ బ్యాక్ పెయిన్ కనుక వచ్చినప్పుడు దానికి రెస్ట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. సడన్ గా సివియర్ గా వచ్చినప్పుడు రెస్ట్ ఇస్ బెస్ట్ మెడిసిన్, ఫస్ట్ టైం పెయిన్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనకు పెయిన్ ఉంది అని అంటే స్పైన్ అనేది ఇబ్బంది పడుతుంది అని చెప్తుంది మన బాడీ మనకు చెప్తున్నట్టు. సో అట్లాంటప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల దానికి మజిల్స్ కి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల నొప్పి తగ్గే అవకాశం ఉందండి. అదే క్రానిక్ పెయిన్ అనుకోండి, చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ సన్నగా అట్లా పెయిన్ ఉంటూనే ఉంటుంది, అండ్ మా పనులు మేము చేసుకుంటున్నాం, కాకపోతే పెయిన్ ఉంది అని అన్న వాళ్ళకి మాత్రం ఎక్సర్సైజెస్ కంపల్సరీ అండి. వాటి ద్వారా పారాస్పైనల్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల వాళ్ళు పెయిన్ తగ్గించుకోవచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది. సివియర్ పెయిన్ సడన్ గా వచ్చినప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ పెయిన్ కి మనం ఎక్సర్సైజెస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయండి.
2: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
4: సార్? నమస్కారం సార్.
2: నమస్తే అండి.

0: నుంచి మీరు మాట్లాడుతున్నారు?
1: మేదీపట్నం తాళ్ళగడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్.
1: సార్ డాక్టర్ గారు నమస్కారం సార్.
2: నమస్తే అండి.
1: సార్ మా బ్రదర్ నాడు సార్, 670 ప్లస్ ఉన్నారు సార్.
2: ఓకే అండి.
1: ఆ లంబర్ స్పాండిసిస్ బల్జేసాన్ వచ్చింది సార్. అది ప్రేగాబాలిన్ టాబ్లెట్స్ రోజు వాడుతున్నాడు, అయినా దాంతో రిలీఫ్ ఏమి వస్తలేదు సార్. ఎక్కువసేపు నిలబడడం వల్ల నడవలేకపోతున్నాడు.
2: ఓకే.
1: అయితే బల్జేసన్ రీజనరేషన్ అని వచ్చింది సార్. అది
2: డీజనరేషన్ అని వచ్చి ఉంటది.
1: డీజనరేషన్ అని వచ్చింది.
2: ఓకే.
1: దానికి ఏమైనా ఆపరేషన్ గిట్టా చేస్తే ఏమైనా సెట్ అవుతుందా, లేకుంటే మెడిసిన్స్ తో తగ్గుతా సార్? అది
2: అదే అండి. సో 70+ అని అన్నారు. 70+ లో బల్జెస్ ఉండడం అనేది సహజమే అండి, దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ గా భావించడానికి ఏం లేదు దాన్ని. సో దాంతో పాటుగా మీరు తను నడవలేకపోతున్నారు అని అన్నారు. ఈ నడవకపోవడానికి కారణం నడుము నొప్ప, లేదా కాలు ఏమైనా లాగుతుందా, లేదా మోకాలు నొప్పులు కూడా ఉండే అవకాశం ఉంది, మోకాలు నొప్పుల, వీటి గురించి కొంచెం క్లియర్ గా మనము డయాగ్నోస్ చేయాలండి. తన ప్రాబ్లం దేనికి సంబంధించిన విషయం అనేది పూర్తి జస్ట్ నరాల ప్రాబ్లమా, లేదా స్పైన్ ప్రాబ్లమా, లేదా మోకాళ్ళ ప్రాబ్లం అనేది ప్రాపర్ గా డయాగ్నోస్ చేసినప్పుడు మనం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తనకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తనకు జస్ట్ డిస్క్ బల్జెస్ ఎప్పుడు ఆపరేషన్ అలాంటివి ఏం ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. సో అది నిజంగా సిగ్నిఫికెంట్ గా ఉండి నరం ఏదైనా ప్రెస్ అవుతుంది అట్లాంటి పరిస్థితి కనుక వచ్చి సర్జరీ కనుక చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి. తను ఫిట్ గా ఉన్నాడు అనస్థీషియాకి అని అంటే చేయడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ప్రొవైడెడ్ ఆయనకు సర్జరీ ఇష్యూ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి.
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: నేను రామాచారి హైదరాబాద్ మాట్లాడుతున్నా అండి.
0: రామాచారి గారు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మీకు క్వశ్చన్.
3: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి.
3: ఇప్పుడు మా అమ్మగారు 86 అండి. అయితే ఏమైందంటే ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ గ్యాప్ ఉంది నాకు. అయితే అప్పుడు మా అమ్మగారు వెనుముక బాగా నొప్పి వచ్చిందని డాక్టర్ కార్డు వేయరండి.
2: ఓకే అండి.
3: డాక్టర్ ఏమన్నా మరి డాక్టర్ ఏమన్నా మనకు తెలియదు కానీ ఆయన ఆపరేషన్ చేయాలి అన్నాడు.
2: ఓకే, అప్పుడు 84 అన్నట్టు.
3: 84 అయితే ఆపరేషన్ చేయాలి అన్నారు. మా అమ్మగారు ఆలోచన చేసింది. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ ఒక డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఒక డాక్టర్ ఒక్కరి పేరు ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏమన్నా అవసరం లేదండి, మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్నారండి. మరి డాక్టర్ ఎందుకంటే ఒక డౌట్ వచ్చి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాండి.
2: సర్జరీ
3: మీద ఏమన్నాడు అంటే, కొంతమంది మీరు ఏమనుకోకండి, కొంతమంది డబ్బుల కోసం ఆశపడి ఇట్లా చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆ డాక్టర్ ఆయన ఫేమస్ ఆయన యుఎస్ఏ నుంచి వచ్చిండు, ఫిజియోథెరపీ చేసకపోతాను చెప్పారు, ఆ అనుమానంతో మిమ్మల్ని అడుగుతున్నాను.
2: సో ఇది ఒక కామన్ ప్రాబ్లం అండి, ఎందుకంటే ఈ స్పైన్ అనేది మనందరికీ ఉంటుంది, ఆ డిస్క్లు అనేవి కూడా అందరికీ ఉంటాయి. సో డిస్క్ బల్జ్ అవ్వడం ఇదంతా కూడా ఒక సర్టెన్ ఏజ్ లో చాలా వరకు అందరికీ చూసే విషయమే. సో దీంట్లో సర్జరీ కొందరు చెప్పడము, కొందరు సర్జరీ చెప్పకపోవడము అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా, ఎస్పెషల్లీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే, స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, మందుల దగ్గర నుంచి ఎక్సర్సైజెస్, రెస్ట్, ఇంజెక్షన్స్, సర్జరీ అండ్ రీహాబిలిటేషన్ సర్జరీ తర్వాత. సో దీంట్లో కొన్ని బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయండి. ఈ బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే, సో కొంతపాటి సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది మందులతో తగ్గొచ్చు. సో అట్లాంటప్పుడు మనం మందులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా మందులకు వితౌట్ సర్జరీ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏ డాక్టర్ అయినా కూడా. సో అలా మందులకు తగ్గని పరిస్థితి కనుక వచ్చి మళ్ళీ తను రిటర్న్ వచ్చి మళ్ళీ తగ్గలేదు ఇట్లా అన్నప్పుడు, అప్పుడు ప్లాన్ చేంజ్ అవుతుందండి. అంటే సేమ్ ప్రాబ్లమే బట్ ప్లాన్ చేంజ్ అవుతుంటుంది. సో అట్లా అంతేగాని సర్జరీ, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కంప్లీట్ గా పేషెంట్ని రికవర్ చేయడం గురించే కానీ దాంట్లో పేషెంట్కి ఏమి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదండి.
0: డాక్టర్ గారు, చాలా మంది నొప్పి అనగానే సరే కొంచెమే కదా భరిస్తుంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు, పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు, చెప్పలేరు. ఇలాంటి వారు వాళ్ళకి ఆ నొప్పిని ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది అని తెలుసుకునే సింటమ్స్ ఏమిటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో డాక్టర్ గారిని సంప్రదించాలి?
2: అవునండి, ఇది మంచి క్వశ్చన్. సో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ రోజు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పుడు, చేసి వర్క్ అంతా అయిపోయేసరికి మాకు సివియర్ పెయిన్ వస్తుంది ఇట్లా అనే కంప్లైంట్స్ రెగ్యులర్ గా వింటుంటామండి. సో వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే, వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా వర్క్ ని డివైడ్ చేసుకోవాలండి. అన్ని పనులు ఒకేసారి చేయకుండా పనులను డివైడ్ చేసుకుంటూ చిన్న మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ

0: గ్యాప్ లో బెటరేజ్ తీసుకుంటూ చేసినట్టయితే పెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో రెడ్ ఫ్లాగ్స్ ప్రమాద హెచ్చరికలు ఏంటి అంటే, సివియర్ పెయిన్ కంటిన్యూస్ గా వస్తూ పడుకున్నప్పుడు కూడా పెయిన్ అలాగే ఉండడం, అండ్ తిమ్మిర్లు మొద్దు బారడం, మెయిన్ గా మొద్దు బారడం లాంటిది, దాన్ని ఏంటంటే నరం కంప్లీట్ గా ప్రెస్ అయినప్పుడు మొద్దు బారుతుందండి. అండ్ వీక్నెస్ కనుక డెవలప్ అయినట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ప్రొలాంగ్డ్ పెయిన్ మోర్ దెన్ 6 వీక్స్ ఇలాగే నొప్పి ఉంటుంది అన్నప్పుడు కూడా మనము డాక్టర్ని సంప్రదించి చేసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి.
1: డాక్టర్ శ్రీనివాస భట్ల గారు, రేపు ప్రపంచం అంతా జరుపుకుంటున్న ప్రపంచ వెన్నుముక్క దినోత్సవం సందర్భంగా ముందు రోజే మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త డాక్టర్ కండ్రాతి సాంబశివరావు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచైతే రాత్రి 11 కొట్టేదాకా మనయాస మన బస్సులో ప్రసారమయ్యే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు

ఎఫ్ఎం 100.2 మెగాహెడ్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇక ఈ పూట ప్రసారాలలో మరి కాసేపట్లో మీ మాటలు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రీ, పాట ఇనుండ్రీ కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 కతిందాం కార్యక్రమంలో బంగారు కళ కథల సంపుటి నుండి అర్హత కథ, అట్లనే రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఇడ్లీ చట్నీ కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాల్ని వినొచ్చు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రీ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. മാട ചെപ്പുണ്ട്രി പാട്ടൈനുണ്ട്രി നീ മാട്ടലു നീകോസം പാട്ടലു అర్ధగంట సేపు శ్రోతలు మీరు ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినే కార్యక్రమం. మరి కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాళ కార్యక్రమంలో ముందుగా విందాం భోగి సినిమా నుండి కందుకూరి శంకర్ బాబు గద్దర్ నర్సన్న పాడిన ఈ పాట. సంగీతం అందించింది భీమ్ సిసిరోలియో.

ఇది మనయాస మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాట నుండి కార్యక్రమం. ఇప్పుడు శ్రోతలు ఉత్తరం ద్వారా కోరిన పాటను విందాం. ఈ ఉత్తరం రాసింది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుండి మణిద్వీప్ లక్ష్మి, ప్రశాంత్, సత్యనారాయణ, అఖిల్. వీరు చెప్పవే చిరుగాలి సినిమా నుండి నన్ను లాలించు అనే పాటను కోరుతున్నారు. శ్రోతలు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడిలో గానీ లేదంటే ఈ మాట చెప్పుండ్రీ పాటైనరి కార్యక్రమాలలో మీరు ఫోన్ ద్వారానే కాకుండా మీకు నచ్చిన పాటను ఉత్తరం ద్వారా కూడా అడగవచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ కోడ్ నంబర్ 504001.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలు ఈ కార్యక్రమానికి 5:30 వరకు ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినవచ్చు. కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే.
2: నమస్కారం.
1: శుభ సాయంత్రం. చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు? యాపల్గూడ. మీ పేరు?
2: బాబన్న.
1: బాబన్న గారు ఏం చేస్తుంటారు?
2: గొడ్రులు మెప్తారు మేడం.
1: గొడ్రులు మెప్తుంటారు. ఏళ్ళు అయిపోయిందా మరి? ఏడున్నర వరకు ఉంటారా? అంటే ఊరికి దగ్గరనేనా మరి?
2: ఊరికి దగ్గర
1: ఏదాక తీసుకొని పోతారు మేపతందుకు?
2: ఇప్పుడు సోయలు అయితేనే మేడం దగ్గర ఉంటున్నా.
1: అంటే చేయాల సోయలు పట్టినాక అది మిగతాది ఉంటే తింటాయి కదా అవి?
2: తింటాయి మేడం.
1: చెప్పండి ఈరోజు కార్యక్రమంలో ఏ పాట వింటారు మరి ఫోన్ చేసిండ్రు?
2: లక్ష్యం సినిమాలోకి వెళ్ళి ఇలా పాట కాదు ఒకటి.
1: అవునా? రోజు వింటారా మరి ఆకాశవాణి కార్యక్రమాల్ని?
2: వింటారా?
1: చెప్పండి చెప్పండి.
2: కిసాన్, మార్కోండి, తరుణ్, కచ్చికండి రామన్న, అనుకుంటా భూషణ, ఇది మా సోదరుల పేరు.
1: సరే మరి మీ అందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్కారం. సారీ.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: ఇది 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే.
3: నమస్తే మేడం.
2: చెప్పండి, మీ పేరు? రేష్మా ఆనంద్పూర్. ఏం చేస్తుంటారు? చీలకోతరా? ఏం పనులు నడుస్తున్నాయి మరి ఇంకా ఇప్పుడు? అయిపోయిందా? హలో, అయిపోయిందా అంటున్నా. సరిగా వినిపిస్తలేదు మీరు మాట్లాడింది. వినుకుంటూ మాట్లాడుతున్నారా రేడియోలా? మరి అవునా? ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినరు?

0: ఇంతకు ముందు 15 రోజులు.
1: 15 రోజులు అయిందా?
0: అవును మేడం. పేరేంటి మేడం?
1: నా పేరు మమత. ఏ పాట వింటారు మరి? ఎలా తారక రాముడు సినిమా నుంచి? అవునా? సరే, మరి మీరు కోరిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. రేప జమట్టు ఐదు గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ప్రతి బుధ గురు శుక్ర శనివారాల్లో పొద్దుమట్టు 5:30 వినిపించే ఈ కథిందాం కార్యక్రమంలో ఎన్నో తీర్లైన కథలు, అంటే నీతి కథలు, నవ్వించే కథలు, పిల్లల్లో సమయస్ఫూర్తిని పెంచే కథలు, విలువల్ని తెలిసేలా ఎన్నో రకాల కథల్ని వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇవాళ కథిందాం కార్యక్రమంలో డీకే చదువుల బాబు రచించిన బంగారు కళ కథల సంపుటి నుండి అర్హత కథ, ఇంకా ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఇడ్లీ చట్నీ ఈ కథల్ని విందాం. ముందుగల్లా కొన్ని ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మరి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుకెళ్ళ విందాం బంగారు కళ కథల సంపుటి నుండి అర్హత కథ. రచయిత డికే చదువెలబాబు. ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి.
4: పిల్లలు, కాట్రాయుడనే మన్నెందొర వద్ద మహిమాన్వితమైన హారం ఉన్నది. కాట్రాయుడుపై కోపంతో ఆ హారాన్ని స్వంతం చేసుకోవాలని రాజు సైనికులతో అతని గూడానికి వెళ్ళిండు. రాజుకు కాట్రాయుడుపై కోపమెందుకొచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అర్హత కథ విని తెలుసుకుందాం. ఇప్పుడు సురభి రాజ్యాన్ని జీవదత్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు ఆయనకు జలుబు చేసింది. మంత్రిని పిలిచి సువర్ణముఖి హారాన్ని తెప్పించమని కోరిండు. సురభి రాజ్యానికి దక్షిణ దిశలో చిత్రకర్ణవం అనే అరణ్యమున్నది. అక్కడ కాట్రాయుడనే మన్నెందొర ఉన్నాడు. అతని వద్ద మహిమాన్వితమైన సువర్ణముఖి హారమున్నది. ఆ హారాన్ని ఒక మహాతపశక్తి సంపన్నుడైన మునీశ్వరుని ద్వారా కాట్రాయుడు పొందిండు. ఆ హారాన్ని ఒక్కరోజు ధరిస్తే ఎసుంటి జబ్బైనా నయమైతది. మంత్రి పంపిన రాజభటులు కాట్రాయుణ్ణి దర్శించి తాము వచ్చిన పని చెప్పిండ్రు. అదే సమయంలో తన కొడుకుని ఎత్తుకొని వచ్చిన సదానందుడనేవాడు ఆ పిల్లవాడిని కింద పడుకోబెట్టి కాట్రాయుడికి నమస్కరించిండు. అతని కొడుకు వ్యాధిని ఎందరో వైద్యులు బాగుచేయలేకపోయిండ్రని తెలుసుకున్న కాట్రాయుడు తన కులదైవం మెడలో ఉన్న స్వర్ణముఖి హారాన్ని తీసిండు. మహిమాన్వితమైన ఆ హారం రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే పనిచేస్తుందని తెలిసిన రాజభటులు హారాన్ని తమకివ్వమని కోరిండ్రు. రాజుగారి అనారోగ్యాన్ని వైద్యులు నయం చేయగలరు, నయం కాకుంటే వచ్చి హారాన్ని తీసుకెళ్ళండి అంటూ సదానందుడి కొడుకు మెడలో హారాన్ని వేసిండు కాట్రాయుడు. రాజ

0: రాజ్యానికి వెళ్లి ఆ విషయాన్ని జీవదత్తుడికి చెప్పిన్రు. రాజునైనా తనను లెక్కచేయక ఒక సామాన్యుడి మెడలో హారాన్ని వేయటం రాజుకు ఆగ్రహాన్ని కలిగించింది. చివరికి రాజవైద్యుల వల్ల రాజుకు జలుబు తగ్గింది. అలాంటి విలువైన హారం కాట్రాయుడి దగ్గర ఉండే అర్హత లేదని, అది తన వద్ద ఉండాలని భావించిన రాజు పథకం ప్రకారం మన్నెందొరను బంధించి హారాన్ని స్వంతం చేసుకోవాలనుకున్నాడు. జీవదత్తుడు భటులతో కలిసి ప్రయాణమై చిత్రకర్ణవం అరణ్యంలోని కాట్రాయుడి నివాసానికి వెళ్ళిండు. కోయదొర నివాసంలో దేవత మెడలో హారముంది. కత్తులు, బరిసెలు, ధనుర్బాణాలు ధరించిన కోయవీరులు చుట్టూ నిలబడిన్నారు. అక్కడ పులిచర్మం పరచబడిన ఎత్తైన ఆసనమున్నది. ఆ పీఠం దగ్గర ఉన్న చెక్కపాన్పు మీద ఓ పాప కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది. పక్కనే కాట్రాయుడు ఆకులు నూరుతూ నేలపై కూర్చుని ఉన్నాడు. కోయవీరులు రాజును ఆహ్వానించి ఓ ఆసనంపై కూర్చుండబెట్టిండ్రు. కోయదొర చేస్తున్న పనిని గమనించసాగిండు రాజు. అతను నూరిన ఆకు పసరు తీసి పాప కళ్ళల్లో, చెవులల్లో పోసి చెంపలపైన కంఠానికి పసరు రాసిండు. తన చేతులను ఆకులతో తుడుచుకుంటూ రాజు వద్దకు వచ్చి నమస్కరించిండు కాట్రాయుడు. ఆ పాప కాట్రాయుడి మనవరాలని, జబ్బుతో ఉన్న పాపకు అతను పసరు వైద్యం చేశాడని తెలుసుకొని రాజు ఆశ్చర్యపోయిండు. ఎలాంటి జబ్బైనా ఒకరోజులో నయం చేసే మహిమాన్వితమైన హారముండగా దాన్ని ఉపయోగించకుండా స్వంత వైద్యం ఎందుకు చేసిండో రాజుకు అర్థం కాలేదు. అదే విషయం కాట్రాయుడిని అడిగిండు రాజు. మహారాజా, 2 రోజులు ఆలస్యమైన ఆకుపసురుతో నయమయ్యే జబ్బుకు హారమెందుకు? హారాన్ని పాపమెడలో వేస్తే రేపు ఈ సమయం దాకా తీయద్దు. ఈలోగా ఎవరైనా ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతూ వస్తే వాళ్లకు ఉపయోగించడానికి హారముండదు. అందుకే హారాన్ని ఉపయోగించకుండా పసరు వైద్యం చేసిన అన్నాడు కాట్రాయుడు రాజుతో. ఆ రోజు కాట్రాయుడు హారాన్ని రాజునైన తనకివ్వకుండా సదానందుడి కొడుకు మెడలో వేయడానికి గల కారణం రాజుకు బోధపడింది. కాట్రాయుడికి విధి నిర్వహణ పట్ల గల అంకితభావం, సమదృష్టి, సేవాగుణానికి ముగ్ధుడైన రాజు అతన్ని అభినందించిండు. అర్హత గుణాన్ని బట్టి లభిస్తుందని, నిస్వార్థమైన మంచి ఆలోచనలు కలిగి ఉండాలని గుర్తించిండు. తన దురాలోచనకు స్వస్తి చెప్పి అతని ఆతిథ్యం స్వీకరించి తన రాజ్యానికి ప్రయాణమయ్యిండు జీవదత్తుడు.
1: బంగారు కళ కథల సంపుటి నుండి అర్హత కథ విన్నరు. రచన డీకే చదువులబాబు. ఈ కథ చెప్పింది టి శ్రవంతి. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఇడ్లీ చట్నీ కథ. ఈ కథ చెప్తున్నది బి వనజ.
2: ఇసుకపల్లి ఇందిరమ్మకి ఊర్లో ఇడ్లీ అంగడి ఉండేది. తెల్లగా, మెత్తగా, కమ్మగా ఆమె చేసే ఇడ్లీలకు ఆ పక్క 6 ఊర్లలోని మంచి పేరుంది. తింటే ఇందిరమ్మ ఇడ్లీలు తినాలి, వింటే భారతం వినాలి అని అక్కడి అమ్మలక్కలు చెప్పుకునేవాళ్ళు. ఇడ్లీ అంగడి నడపడం ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడి వంటల తయారీ విషయంలో పని విభజన చేసింది. కొడుకులకు సేద్యం పనులుంటాయి కాబట్టి పెద్ద కోడలు పద్మావతి చట్నీ చేయాలి, చిన్న కోడలు చిట్టెమ్మ ఇడ్లీలు పెట్టాలి, కూతురు కోకిల పాత్రలు కడిగే పని చూడాలి, మొగుడు మునుస్వామి గల్లా పెట్టెకాడ కూర్చోవాలి, అత్త ఇందిరమ్మ వడలు కాలుస్తూ అంగడికి వచ్చిపోయే వాళ్లతో మంచి చెడ్డ మాట్లాడుతూ పై పై పనులు చూసుకుంటూ వ్యాపారాన్ని 3 ఇడ్లీలు 6 మసాలా వడలుగా అభివృద్ధి చేసింది. పెద్ద కోడలు పద్మావతికి అమ్మగారింటి మీద కలవరం పుట్టింది. అమ్మగారింటికెళ్ళి 4 రోజులుండి అమ్మా నాయనల్ని, తోడబుట్టినోళ్లను చూసి వస్తానని చెప్పి అత్త అనుమతి తీసుకుని వెళ్ళింది. పెద్ద కోడలు ఊర్లలోకి పోవడంతో చట్నీ చేయమని అత్త ఇందిరమ్మ చిన్న కోడలు చిట్టెమ్మకు చెప్పింది. చిన్న కోడలు చిట్టెమ్మ విని వినట్లు ఉండిపోయింది. అత్త చిన్న కోడల్ని

0: గట్టిగా అరుద్దామని అనుకుంది. కాని అత్త అరిచే అరుపులు అందరికీ వినపడతాయి, కాని కోడలు చేసే కోతి చేష్టలు ఎవరికి కనపడతాయి అనుకుని సమయం కోసం ఎదురుచూడసాగింది. ఇడ్లీలకు వచ్చిన వాళ్ళకంతా మంచి శనగగింజలు దొరకలేదు, దొరికాక చట్నీ చేస్తానని చెప్పేది. నిల్వ పచ్చళ్ళు పొడులు వేసి కబుర్లు చెప్పి కాలం నెట్టుకు రాసాగింది. మరొక రోజు ఉదయం ఇడ్లీలు తినేదానికి వ్యవసాయ కూలి వెంకట్రాముడు అంగడికి వచ్చినాడు. చిన్న కోడలికి కనకాంబరాల తోట పెంచడం చాలా ఇష్టమన్న విషయం అత్తకి గుర్తుకొచ్చింది. అదీ ఇదీ మాట్లాడుతూ ఇందిరమ్మ, కూలీ డబ్బులు ఇస్తాను, సాయంకాలం అనంతరాజు బావికయ్యి కాడికి తోట పనికి రావాలని వెంకటరాముడికి చెప్పింది. కనకాంబరాల నారుపోసి ఉన్నాను, మొలకలు వచ్చి ఉన్నాయి, చిన్న గుంతలు నేను తీస్తాను, మొక్కలు నువ్వు నాటదు, చిన్న కోడలు నీళ్లు పోస్తుంది అని చెప్పింది. అలాగే వస్తానని వెంకటరాముడు బదిలిచ్చాడు. సాయంత్రం పార తొలిక గంపలు ఎత్తుకుని అత్తా కోడలు కయ్యి కాడికి బయలుదేరినారు. కోడల్ని గెనెంపైన కూర్చోబెట్టి అత్త కనకాంబరం మొక్కలు నాటడానికి గుంతలు తవ్వింది. కూలీ వెంకటరాముడు కోసం ఎదురుచూడసాగింది. వాడు ఎంతసేపటికీ రాలేదు. ఆలస్యమైతే పొద్దుపోతుందని, ఇడ్లీ పిండి రుబ్బడానికి సమయం ఉండదని అత్త తను తవ్విన గుంతలు పూడ్చసాగింది. కనకాంబరాల తోట మీద ఉన్న మోజు కొద్దీ చిన్న కోడలు గబగబా అత్త దగ్గరికి వచ్చి, అత్త అత్త, కూలోడు రాలేదని గుంతలు పూడ్చేస్తే ఎలా? కూలోడి పని కూలోడు చేయాలనేది నిజమే, కాని అవసరానికి మన పని మనం చేసుకుంటే పాసిపోతామా అని అన్నది. కలిసొచ్చే కాలం వస్తే వంటింట్లోకి కుందేలు రావడమంటే ఇదేనేమోనని అనుకుంది అత్త. కోడలికి బుద్ధి చెప్పే అవకాశం దొరికిందని భావించి బంగారు గాజుల చేతులు వయ్యారంగా తిప్పుతూ, నిజమే కోడలా, చట్నీ చేసే పెద్ద కోడలు ఊర్లో లేకపోయేసరికి చిన్న కోడలైన నువ్వు చట్నీ చేయమంటే చేతికి దొరకడం లేదు కదా అని నిష్ఠూరపడింది. అత్త మాటల్లోని లోతు అర్థం చేసుకున్న కోడలు అత్తతో మాటలు వెండి లెక్క, అత్త దగ్గర మౌనం బంగారం లెక్క అనుకుని నోరు మొదకలేదు. కలిసి మెలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకుంది. వెంటనే అత్తా కోడలిద్దరూ పైట కొంగులు నడుముకు బిగించి గబగబా కనకాంబర మొక్కలన్నీ నాటేసి నీళ్లు పోసి ఇంటికొచ్చేశారు. ఆ రోజు నుంచి అత్తా కోడళ్లు వంతులేసుకోకుండా అన్ని పనులు చేసుకుంటూ ఇడ్లీల అంగడిని అద్భుతంగా అభివృద్ధి చేశారు.
1: రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఇడ్లీ చట్నీ కథ విన్నారు. రచన ఆర్సి కృష్ణస్వామిరాజు, కథ చెప్పింది బి వనజ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: రేపు జమటు 5:30 ప్రసారమయ్యే కథిందాం కార్యక్రమంలో బంగారు కళా కథల సంపుటి నుండి కోతి ఉపాయం కథ, ఇంకా రాణిగారి కథలు కథల సంపుటి నుండి పిల్లల గ్రోవి ఈ కథల్ని వినొచ్చు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలన్నింటినీ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, లేదంటే మళ్లీ వినాలనుకున్నా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమంలో డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട ఇయాల్ టీ రేపటి కార్యక్రమాలు ముందుగల్లా ఇవాళ రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో 6 గంటల 20 నిమిషాలకు మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన కడదారపు రామక్క బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని రణదివే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి.

0: కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇవాళ రాత్రి 7:30కి ఖరీఫ్ పంటల్లో రైతులు పాటించదగిన జీవ నియంత్రణ పద్దతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలెన్ని పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో పూలు కూరగాయలు ఇతర పంటల సాగు అనుభవాల గురించి తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణతో కేలెన్ని పెట్టిన ముచ్చట వినొచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. ఇవాళ రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 9:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత భాగ్యరెడ్డి వర్మ వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రాత్రి 10:00 దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వినొచ్చు. రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలుంటాయి. హిందీ సినిమా పాటలు వినొచ్చు రాత్రి 9:40 ఫిల్మీ గానే కార్యక్రమంలో. రేపు 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు 7:00 శస్త్రచికిత్సల సమయంలో అనెస్థెషియా ప్రాముఖ్యత, ఎండి అనెస్థెషియా డాక్టర్ సతీష్ కాడేతో కె గంగాధర్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఇంకా కవితా శీర్షికన తాక్సాండే చరణ్దాస్ స్వీయ కవితలుంటాయి. అట్లనే దేవీ నవరాత్రుల్లో 6వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం వినొచ్చు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో వ్యవసాయంలో మహిళలు, సిరికొండ మండలం లచ్చింపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతులు శ్రీరామ్ కల్పన, మడావి పంచపుల, జుగ్నాక రాధాబాయి, జుగ్నాక మోతుబాయి అనసూయలతో బి సంధ్యాలీల పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పత్తిలో ఆశించే చీడపీడలు సమగ్ర నివారణ, ఈ అంశం గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు యు సాయి ప్రసన్నతో కె లెనిన్ పెట్టిన ముచ్చట, అట్లనే వివిధ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వినొచ్చు. రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో జయనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రంపాలకుడు బుర్రకథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇవాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమయం 6:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి

0: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమావేశమవుతున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం పలు అంశాలపై చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్కు తాను గార్డియన్గా వ్యవహరిస్తానని, రాష్ట ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్లో నిర్మాణం పూర్తయిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అక్టోబర్ 20 దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రారంభ దశలో రోజుకు దాదాపు 3,000 మంది అవుట్ పేషెంట్లు రావచ్చని, పూర్తి ప్రారంభం తర్వాత ఈ సంఖ్య 5,000కు చేరుకోవచ్చని మంత్రి చెప్పారు.
1: అక్టోబర్ 20 నాడు సాఫ్ట్ లాంచ్ ఓపీని దసరా సందర్భంగా చేయాలి అని ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి. 20 ఉదయం దసరా సందర్భంగా ఈ ఓపీ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం.
0: చెన్నైలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 రోడ్ షోలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ తమిళనాడు పోటీదారులు కాదని, ఒకదానికొకటి పూరకాలని అన్నారు. సిఐఐ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సమ్మిట్లో పాల్గొనాలని తమిళనాడు పరిశ్రమలను ఆహ్వానించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా వైద్య పరికరాలు పంపిణీ చేశారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు కవడిగూడ, ముషీరాబాద్, మెట్టుగూడ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, ఉచిత మందుల లభ్యతపై సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు బస్తీ దవాఖానా ద్వారా స్థానికులకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బాసర సరస్వతి ఆలయంలో రేపు జరగబోయే మూలా నక్షత్రం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారి అంజనీదేవి తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకి త్రాగునీరు, పాలు, బిస్కెట్లు, అవి పండ్లు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. కూడా తెల్లవారుజామున 3 గంటల కాడి నుంచి స్టార్ట్ చేస్తామండి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఏఐటియుసి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ,
3: రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నేను తెలియడం ఏంటంటే, ఇలాగ వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితులలో కనపడతా ఉంది. 25 లక్షల ఎస్పీఎస్ఎం కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్లకు సమాన వేతనం కూడా కల్పించాలి.
0: రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఫతేనగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు పూడిక

0: ఈతతో పాటు ఆక్రమణల తొలగింపు, నాలా విస్తరణ కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈరోజు సంబంధిత శాఖల అధికారులు, పారిశ్రామిక వాడ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఫతేనగర్ వద్ద 40 మీటర్లు ఉండాల్సిన నాలా ఆక్రమణల వల్ల కొన్ని చోట్ల 9 మీటర్లకే తగ్గిందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సిద్దిపేట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ జిల్లాలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, భూముల రీసర్వే పనులను పరిశీలించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఈరోజు బద్దనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం నిజామాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణితో కలిసి కోటగల్లి బాలికల పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందేందుకు యువత ఉచిత జర్మన్ భాషా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. నేటి జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ది పోచంపల్లి స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. అచ్చంపేట పట్టణంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు కార్యక్రమంలో ఇయ్యాల మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన కడదారపు రామక్క బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని రణదివి నగర్కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. భాద్రపద మాసం అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకునే పూల పండుగే బతుకమ్మ పండుగ. ఎన్నో రకాల రంగురంగుల పూలను పేర్చి ముచ్చటగా అలంకరించి బతుకమ్మను పేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలను పాడుతూ సంబురంగా ఈ పండుగను జరుపుకుంటారు. మహిళలంతా ఎంతో సంతోషంగా పాడుకునే ఈ బతుకమ్మ పాటలలో తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం అన్ని విషయాలు కలగలిసి ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. ఇప్పుడు పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగల విందాం మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన కడదారపు రామక్క బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం.
2: మాది వాగాపూర్ మావలం మండల్. నా పేరు బాలె గంగమ్మ, కడదరపు రాజక్క, కడదరపు రామక్క, దుమ్మానీత. మేము బుడ్డమ్మ పాటలు పాడుతున్నాం. జిల్లడి ఎట్టు కింద పుట్టిన గంగ, గౌరమ్మ కాడ కూసుండి పాడతాము. ఇది కోలలేసుకుంటా, కోలల మీద పోతుంది గంగమ్మ. పుట్టిన గంగ, జిల్లడి ఎట్టు కింద పుట్టిన గంగ, తంగడి ఎట్టు కింద పుట్టిన గంగ అని పాడతాను.

0: మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన కడదారపు రామక్క బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం విన్నారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: सुनती हो, कमाल ही हो गया.
3: क्या हो गया ऐसा?
2: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
3: ये कमाल कैसे हो गया?
2: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
3: ये तो बहुत बढ़िया पोर्टल है.
2: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
4: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
5: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
4: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
5: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
4: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
5: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
4: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
5: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: ఇది మన యస మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ పట్టణంలోని రణదివేనగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు.
6: పేరు సెందల గంగమ్మ, రణదివేనగరు, రొడ్డ సినబాయి, నలగంటి నరసమ్మ, రొడ్డ ముత్తమ్మ. బతుకమ్మ పాటలు పాడుతున్నాము.
7: అదినే మరదలు అడకుళ్ళు దంచుకుంటా, అదినే చేరితే మరదలు గేలిచ్చుకుంటా. నాకు బుక్కెడన్న పెట్టావు అదినే అంటే లేవు అని అంటే ఆ పిల్లయిగా బుగ్గండ అదినే పొట్టగంజ అదినే అని అది నేను దించేస్తున్నది ఇక బొడెమ్మ కాడ. అడకుళ్ళు దాంచంగా మిడికెరా పారా, అడకుళ్ళు దాంచంగా, అడకుళ్ళు దాంచంగా మిడికెనా పారా.

గౌరమ్మని ఆకిట్లా నిలుపుకుంటాం ఇక ఆయన తింట్లా బతుకమ్మని ఊదిచ్చుకొని ఇక ఆడిబిడ్డనే పట్టుకునాలా అని ఇక నియమిచ్చుకొని ఆయనతో బతుకమ్మ తీసుకొని వస్తుంది ఇక గౌరమ్మ. ఇక వస్తే ఒక అత్తవరింటికి జాగనాంపుడు ఇక ఇక ఏడాదికి ఒకసారి వచ్చి చూసిపోతా అని అన్నదా ఇక.

సీత పుట్టింది, లంక చెడింది, ఇక జనకుడాయే లంక చెడమిచ్చినట్టయింది సీతని. రావణుని బిడ్డనే కదా సీతమ్మ, ఇక బిడ్డ మీదనే పగబట్టినట్టు చేసి లంక జడగొట్టిండిగా సీత.

ఆదిలాబాద్ పట్టణంలోని రణదివ్యనగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలవి. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన కొలాం పాటలు, ఇంకా తలమడుగు మండలం పల్సిబి గ్రామానికి చెందిన నైతం ద్రుపదాబాయి బృందం పాడిన గోండి పాటలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం.

పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగించినట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అపరాధ రుసుముతో నవంబర్ 12వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓగా పనిచేసేందుకు స్కూల్ అసిస్టెంటు లేదా ఎస్డిటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీ అంటే రేపటి వరకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరొక సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. హరే కృష్ణ మూమెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ కంపెనీలో ఇంకా ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS పరీక్షను నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bsc.telangana.gov నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

మరొక సమాచారం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిగ్రీ డిప్లొమా కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ సర్వీస్ నాన్ సర్వీస్ అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు tspgmed.tschc.in వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

సిరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డి థీసిస్ సమర్పించని అభ్యర్థులకు వన్ టైం సబ్మిషన్ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: देखभाल परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए, दूसरों का भी और सहारा देने वाले बन गए.

0: केवल उनके इनकम नहीं है, परिवार के इनकम नहीं है, ये देश का समृद्धि, देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
1: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుం దర్శ రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఓర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఆర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
1: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
3: కాన్ఫరెన్స్ హ్యాస్ అ వెరీ రిలెవెంట్ థీమ్ అబౌట్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్ హెల్త్, గ్లోబల్ ప్రస్పెక్టివ్స్, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ క్లినికల్ ఫ్రంటీరియాస్ ఇన్ గౌమార ప్రతియ. The theme is a reflection of our shared responsibility to ensure that every

0: child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
1: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇలాంటి కిసాన్ వాణి సమర్పణ జి రవీందర్. వ్యవసాయ ధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇవల్ల ఖరీఫ్ పంటల్లో రైతులు పాటించదగిన జీవ నియంత్రణ పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పూలు, కూరగాయలు, ఇతర పంటల సాగు అనుభవాల గురించి తామ్సి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 56% ఉంది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి.

0: ఈ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదెలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా?
1: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలలో చీడపీడలను సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో నివారించడానికి జీవ నియంత్రణ పద్ధతులు ఎంతో మేలైనవి. ఈ పద్ధతుల ద్వారా రసాయన మందుల వాడకాన్ని తగ్గించి మిత్ర పురుగులు సూక్ష్మజీవుల ద్వారా తెగుళ్లను పురుగులను అరికట్టవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. ఖరీఫ్ పంటల్లో రైతులు పాటించదగిన జీవ నియంత్రణ పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కె లెనిన్.
6: నమస్కారం అనిత గారు.
7: నమస్తే అండి.
6: ముందుగా ఈ ఖరీఫ్ లో ప్రధాన పంట పత్తి, మన ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలు. మరి ఈ పత్తి పంటలో ఏ ఏ పురుగులు గమనిస్తాం, మరి వాటి నివారణ గురించి చెప్తారా?
7: మనకి ప్రధానంగా పత్తి ముఖ్యమైన పంట కాబట్టి పత్తిలో మనకి మనం విత్తుకున్న ఒక 10 రోజుల నుండి మనకి చివరి దాకా ఉండే పురుగులు ఏదంటే ఈ రసం పీల్చే పురుగులు అండి. ఈ పురుగులకి ఏంటంటే మనకి ముఖ్యంగా తెల్లదోమ, అలానే పచ్చదోమ, అక్కడక్కడ పేను, అలానే పిండి నల్లి, ఈ 4 పురుగులు కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ పురుగుల్ని అంటే ఇది ఇవాళ టాపిక్ మంది జీవ నియంత్రణ పద్ధతులు కాబట్టి నేను కొన్ని రసాయనేతర పద్ధతులు మరియు వేప ఉత్పత్తులు అలానే జీవ నియంత్రణ పద్ధతులు చెప్తాను. ప్రధానంగా రసాయనేతర పద్ధతులు చూసుకుంటే పురుగు ఉధృతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఎకరానికి 10 నుంచి 15 వరకు జిగురట్టలు, పచ్చరంగు జిగురట్టలు పెట్టుకున్నప్పుడు మనం పురుగు ఉధృతి గమనించుకోవచ్చు. పురుగు ఉధృతంగా ఉంది అనుకుంటే అప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మనం ఈ 1500 PPM వేప నూనె, పవర్ ఉండే వేప నూనెని లీటర్ నీటికి 5 ml చప్పున పిచికారీ చేసుకుని పురుగు ఉధృతం ఎక్కువ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. రెండోది ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకి కొన్ని జీవరసాయనాలు ఉన్నాయండి. లెకానిసిలియం లెకాని కానీ లీటర్ నీటికి 5 గ్రాములు కానీ 5 ml చప్పున పిచికారీ చేసుకోవడం, లేదంటే బవేరియా బెసియానా లీటర్ నీటికి 5 ml కానీ 5 గ్రాములు కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనం జీవ నియంత్రణ పద్ధతుల్లో ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. రెండో పురుగు ఏంటంటే మనకి పత్తిలో గమనించేది ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఉధృతంగా రాలేదు, ఇది మన గులాబీ రంగు పురుగు అండి. గులాబీ రంగు పురుగు పొలంలో వచ్చిందా లేదా అన్నది చూసుకోవడానికి మనం ఫెరమోన్ బుట్టలు అన్నవి రైతు సోదరులు తప్పకుండా పొలంలో అమర్చుకోవాలి. ఇది అమర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి పురుగు వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. పురుగు కొద్దిగా అంటే ఈ ట్రాప్ లో పడుతున్నాయి, 1 or 2 పడుతున్నాయి అని చూసుకున్నప్పుడు ఒక రౌండ్ వేప నూనె అన్నది పిచికారీ చేసుకుంటే తల్లి పురుగు ఈ పురుగు చేనులోకి వచ్చి గుడ్లు పెట్టకుండా మనం తల్లి పురుగుని ఆపుకోగలుగుతాము. 1500 PPM వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం పురుగుని ఫస్ట్ స్టేజ్ లోనే కంట్రోల్ చేసుకోగలుగుతాము. వీటితో పాటు ఫెరమోన్ బుట్టలు, ఫెరమోన్ బుట్టలు ఏంటంటే మనకి 8 నుంచి 10 ఎకరానికి మనం అమర్చుకున్నప్పుడు మనం ఈ పురుగుల్ని తల్లి పురుగుల్ని కూడా రెక్కల స్టేజ్ లో ఏదైతే పురుగు ఉందో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం.
6: అయితే ఇది పత్తి పంటకు సంబంధించి. ఇక కంది తర్వాత మొక్కజొన్న పంటల విషయానికి వస్తే ఇందులో ఈ పురుగులు ఏమేమి ఉంటాయి, మరి వీటి జీవ నియంత్రణ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఎట్లా వీటిని నివారించాలో చెప్తారా?
7: ప్రస్తుతం కంది పంట అంటే శాఖీయ దశలో ఉంది. అంటే ప్రధానంగా దీనిలో ఇప్పుడైతే ఒకే రకం పురుగు మేము గమనిస్తున్నాము, అదే ఏంటంటే మనకి పచ్చదోమ. పచ్చదోమ నివారణకి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ జిగురట్టలు పెట్టుకోవడం, ఎకరానికి 10 నుంచి 15 వరకు జిగురట్టలు అమర్చుకుని దానికి తల్లి పురుగులు కని ఎగిరే దశలు కని అతుక్కుంటే మనకు పురుగు ఉధృతన తెలుస్తుంది. ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు వేప నూనె పిచికారి, లేదంటే లెకానిసిలియం లెకాని అనే ఏదైతే జీవరసాయనం ఉందో అది లీటర్ నీటికి 5 ml కానీ

0: గ్రాములు చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత పూత దశ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రధానంగా గమనించేది మన జిల్లాలో ఈ మారుక మచ్చల పురుగు. మారుక మచ్చల పురుగు ఏంటంటే మనకి లేత దశలో, అంటే జస్ట్ పూత వచ్చే ముందు నుండి ఇది ఆకులు చివరిని వచ్చి ఈ ఆకులు కానీ లేత చిగుళ్లను గూడులా తయారు చేసుకుని లోపల గీకి తింటూ ఉంటాయి. ఈ లార్వా నివారణకి ఏంటంటే ఇది మనము ఏదైతే ఈ వేప నూనె ఉందో అది పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటు ఏదైనా కషాయాలు, అంటే మనకి వేప ద్రావణం 5% వేప కషాయం కానీ పిచికారీ చేసుకున్నప్పుడు వారానికి ఒక్కసారి మనం ఈ మారుక మచ్చల పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న చాలా వరకు హార్వెస్టింగ్ అయింది, లేకుంటే మనకి ఎక్కడైతే లేటుగా విత్తుకున్నారో అక్కడ ఏంటంటే మనకి ఈ కత్తెర పురుగు అన్నది గమనిస్తూ ఉన్నాము. కత్తెర పురుగు నివారణకి ఏంటంటే మనం బెస్ట్ నివారణ మనం బీటీ ద్రావణం ఉంటుంది. బీటీ ద్రావణం లీటర్ నీటికి 2 గ్రాములు కానీ 2 ml చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ కత్తెర పురుగుని మనం నివారించుకోవచ్చు. అయితే వీటితో పాటు మనం ఈ ఫెరమోన్ బుట్టలు అన్నవి, లింగాకర్షక బుట్టలు అన్నవి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం ఏ ఒక్క పద్ధతి ఒక్కటే పాటించుకుని మనం కంట్రోల్ రావాలి అనుకోలేము. అన్ని రకాల పద్ధతుల్ని మనం సమగ్రంగా పాటిస్తేనే మనం ఈ పురుగుని ఉధృతం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. అయితే కత్తెర పురుగుతో పాటు మొక్కజొన్నలో మనకి 2 రకాల కాండం తొలిచే పురుగులు ఉంటాయి. ఈ కాండం తొలిచే పురుగుల నివారణకు కూడా ఆయా పురుగులకి స్పెసిఫిక్ గా వేరేగా ఈ ఫెరమోన్ ల్యూర్ అన్నది అవైలబుల్ గా ఉంటుందండి. ఈ ల్యూర్ ని కూడా ఫస్ట్ స్టేజ్ లో మనం ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి పొలంలో. అదే పురుగు ఉధృతి తగ్గించాలి అనుకుంటే ఎకరానికి 8 వరకు దీని సంఖ్య పెంచుకుని ఈ పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు బీటీ ద్రావణం 1 లీటర్ నీటికి 2 గ్రాములు కానీ 2 ml కానీ, అలానే ఈ బవేరియా బెసియానా కానీ, అది కూడా జీవరసాయనం అండి. బవేరియా బెసియానా లీటర్ నీటికి 5 గ్రాములు లేదంటే 5 ml పిచికారీ చేసుకోవడం, వాటితో కలిపి మెటారైజియం, మెటారైజియం ఎనైసోప్లియా అన్నది కూడా ఒక జీవరసాయనం. మెటారైజియం ఎనైసోప్లియాని మనం లీటర్ నీటికి 5 ml చొప్పున లేదా 5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. బవేరియా బెసియానా అలానే మెటారైజియం రెండు కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు అండి. ఇది 5 గ్రాములు అది 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే చాలా వరకు రైతు సోదరులకి పిచికారీకి అయ్యే ఖర్చు అన్నది తగ్గుతుంది.
1: అయితే ఇప్పుడు దాకా మనం ఖరీఫ్ లో సాగు చేసే ప్రధాన పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కూరగాయ పంటల వైపు వెళ్తే ఈ కూరగాయ పంటల్లో పాటించదగ్గ జీవ నియంత్రణ పద్ధతులు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారు.
0: ప్రస్తుతం మనకి వంగ అంటే ఇప్పుడు పూత దశలో ఉంది. అయితే వంగ కానీ బెండ కానీ వీటిలో ప్రధానంగా మరి మనకు కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు వస్తుందండి. ఇది మనకి శాఖీయ దశ నుండి స్టార్ట్ అయ్యి తర్వాత పూత వచ్చినా తర్వాత కాయ వచ్చినా కూడా ఈ పురుగు అన్నది మనకు పొలంలోనే ఉంటుంది. ఈ రెండు పురుగులు వేరయ్యేటప్పటికి రెండుకి కామన్ గా ఏంటంటే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం. వాటికి ప్రత్యేకంగా వేరే వేరే ల్యూర్లు అన్నవి మార్కెట్ లో దొరుకుతాయి. వీటితో పాటు బీటీ ద్రావణం లీటర్ నీటికి 2 గ్రాములు కానీ 2 ml చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు. వీటితో పాటు మెటారైజియం ఎనైసోప్లియా కూడా మనం లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ ఏదైతే కొమ్మ మరియు కాయతొలిచే పురుగు ఉందో, అంటే ప్రధానంగా వంగలో కానీ బెండలో కానీ వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతాము. వీటితో పాటు మనకి 2 పంటల్లో వచ్చేది తెల్లదోమ. తెల్లదోమ నివారణకి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు జిగురట్టలు పెట్టుకోవడం, అలానే లెకానిసిలియం లెకాని అన్నది జీవరసాయనం వాడుకోవడం, మూడోది ఏంటంటే వేప కషాయం కానీ వేప నూనె. 5% వేప కషాయం అయితే పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. వేప నూనె అయితే 1500 ppm వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ రసం పీల్చే పురుగుల్ని కూడా దీని ఉధృతి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ జీవ నియంత్రణ పద్ధతుల్ని పాటించడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, వాటి గురించి చెప్తారు.
0: ఇవాళ రేపు ఏంటంటే చాలా వరకు మనం తినే ఆహారంలో ఎట్లాగూ ఈ సారం ఉండట్లేదు, భూమిలో సారం లేదు, తినే ఆహారంలో బలం లేదు. ఇదే కాకుండా రసాయనిక కెమికల్స్ ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో, అంటే క్రిమిసంహారక మందులు, వీటిని విచక్షణారహితంగా రైతు సోదరులు కొడుతూ ఉంటారు కాబట్టి వీటి వల్ల చాలా వరకు రకరకాల క్యాన్సర్స్ అన్నవి మనం గమనిస్తూ ఉంటాము. అందుకనే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ఖచ్చితంగా ఈ జీవ రసాయనాలు అన్నవి వీటిని వాడుకోవాల్సి తప్పని పరిస్థితి వచ్చేసింది. వీటికి ఏంటంటే మనకి ఈ జీవ రసాయనాలు వాడుకున్నప్పుడు పంటల్లో ఈ రసాయన యొక్క అవశేషాలు ఉండవు, అలానే మనకి మిత్ర పురుగులు ఏవైతే పొలంలో ఉంటాయో వాటిని కూడా మనం సంరక్షించుకోగలుగుతాము. వీటితో పాటు ఈ జీవ రసాయనాలకి ఏంటంటే

0: అంటే నీళ్లలో ఇవి ఉండిపోవు, అలానే నేలలో కూడా ఉండిపోవు. అంటే నేలలో ఉండే ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో వాటిని కూడా మనము సంరక్షించుకోగలుగుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జీవ నియంత్రణ పద్ధతుల గురించి, అవి పాటిస్తే కలిగే లాభాల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఈ రసాయనేతర పద్ధతుల గురించి చెప్తారా? ఈ చీడపీడల నివారణకు ఎట్లాంటి రసాయనేతర పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి?
0: ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పొలంలో చాలా వరకు పురుగు ఉధృతి పెరిగిన తర్వాత మనం కెమికల్స్ వాడక తప్పదని చాలా మంది రైతు సోదరులు అనుకుంటారు. అలానే మనం జీవరసాయనాలు కానీ ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలంటే ముందు నుంచి రైతు సోదరులు పొలంలో జాగ్రత్తగా ఈ పురుగు వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. రసం పీల్చే పురుగులకి ఏంటంటే పురుగు ఉధృతిని గమనించుకోవడానికి మనం ఈ పచ్చరంగు కానీ జిగురట్టలు, అలానే తామర పురుగుకి అయితే తెల్ల రంగు జిగురట్టలు లేదంటే నీలం రంగు జిగురట్టలు మనం పొలంలో 10 నుంచి 15 వరకు ఎకరానికి అమర్చుకున్నప్పుడు మనం ఈ పురుగు ఉధృతి అన్నది తెలుసుకోగలుగుతాం. అదే లార్వా దశ పురుగులు అంటే రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో వీటి ఉధృతి గమనించుకోవాలంటే ఖచ్చితంగా రైతు సోదరులు ఎకరానికి 4 నుంచి 5 వరకు ఈ లింగాకర్షక బుట్టలు అన్నవి అమర్చుకుంటే దానిలో పడే ఈ రెక్కల పురుగుని ఉధృతి బట్టి, సంఖ్య బట్టి పురుగు ఉధృతి అన్నది మనం నిర్ధారించుకోగలం.
1: తర్వాత ఇప్పుడు ఈ జీవరసాయనాల్ని కొనుగోలు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు?
0: ఈ జీవరసాయనాలు కొనుగోలు చేసేటప్పుడు వీటికి కొంచెం ఏంటంటే నిల్వకాలం అన్నది తక్కువ ఉంటుంది. ఎక్కడైతే పొడి మందు జీవరసాయనాలు ఉన్నాయో వాటి నిల్వకాలం 6 నెలలు ఉంటుంది. అదే నీళ్ల రూపంలో ఉండే ద్రవ రూపంలో ఉండే జీవరసాయనాల నిల్వకాలం 1 సంవత్సరం ఉంటుంది. అంటే రైతు సోదరులు ఎప్పుడైతే ఇవి కొంటారో వాటి మీద ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఎప్పుడు తయారీ అయిందో ఆ తేదీ అన్నది ఖచ్చితంగా గమనించాలి. గమనించిన తర్వాత వాటికి తగినంత నిల్వకాలం ఉన్నప్పుడే వాళ్ళు ఎప్పుడు వాడతారో పంట కాలం బట్టి సీజన్ బట్టి అవి చూసుకోవాలి. ఇది కాకుండా ఇంకా మనం జీవరసాయనాలు ఉంచేటప్పుడు ఎండకు దూరంగా అంటే ఒక మూలని ఒక షెల్ఫ్ లో అలానే తడికి దూరంగా కూడా మనం నిల్వ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇవి కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ఆ కొనుగోలు చేసుకొచ్చిన జీవరసాయనాల్ని వాడేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా?
0: పొలంలో పిచికారీ చేసుకునేటప్పుడు ఈ జీవరసాయనాలు ఏంటంటే సూర్యరశ్మికి వీటి ఏదైతే పవర్ ఉందో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉదయాన్నే అంటే సూర్యాస్తమి తర్వాత కానీ సూర్యోదయం లోపల కానీ ఇది మనము ఈ టైంలోనే పిచికారీ చేసుకోవాలి. ఎండ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవరసాయనాలు పిచికారీ చేసుకోకూడదు. అలానే ఇంకోటి ఏంటంటే పిచికారీ చేసుకునేటప్పుడు వీటితో ఎట్టి పరిస్థితుల్లోనే కెమికల్స్ అన్నవి కలిపి పిచికారీ చేసుకోరాదు. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు వీటి పనితనం అన్నది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా వివిధ పంటల్లో చీడపీడల నివారణకు ఎలాంటి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి, ఆ పాటించే జీవ నియంత్రణ పద్ధతుల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, వీటన్నింటి గురించి సవివరంగా తెలియజేసింది. మరి రైతులు ఈ విచక్షణ రహితంగా రసాయన మందులని వాడి నేల ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేసే కంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్ని పాటించి మంచి దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా మీరు ఖరీఫ్ పంటల్లో రైతులు పాటించదగిన జీవ నియంత్రణ పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం. పూలు, కూరగాయలు, ఇతర పంటల సాగు అనుభవాల గురించి తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణతో ముచ్చట.

0: స్థితితో ముచ్చటపెడుతున్న వారు కే లెనిన్.
1: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుక నిలుస్తున్న గ్రామీణ ప్రాంత మహిళల గుర్తింపు కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన గ్రామీణ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అట్లాగే ఉత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళల గుర్తింపు కోసం మహిళా రైతు దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా ఉన్నాం. ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో వ్యవసాయంలో ఒకప్పుడు సగం అనుకున్నారు కానీ ఇప్పుడు పూర్తిగా వ్యవసాయంలో నిమగ్నమై వివిధ రకాల ఉత్పత్తులను సాధిస్తున్న మహిళా రైతులు ఎందరో ఉన్నారు. తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి అందులో అద్భుతాలు సాధిస్తున్న వారు ఉన్నారు. అదే కోవకు చెందిన తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు వారి సాగు అనుభవాల్ని మనతో పంచుకుంటారు. నమస్కారం అన్నపూర్ణ గారు.
2: నమస్కారం
1: అమ్మ. మీరు ఎన్నేళ్ళైంది ఇట్లా వ్యవసాయంలో కచ్చి?
2: తోట బంతి చేసుడైతే మినిమం 5 సంవత్సరాలు అవుతుంది.
1: ఈ బంతి పూల తోటలే కాకుండా ఇంకా వేరే పంటలు కూడా పండించేదా?
2: శనగ పోషణ ఉంటే ముందు గోధుమ పోషణం అవిడిది కొంచెం మాకు మంచిగా అనిపించలేదు, కొంచెం తక్కువ వచ్చినాయి. మరి భూమికి బంతి వేయాలని అనిపించింది, బంతి కూరగాయలు ఇవి వేస్తున్నా 3 ఏళ్ళ.
1: అయితే ఇప్పుడు మీరు 3 ఏళ్ళ నుంచి అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు అయితే మీరు వ్యవసాయంలో ఉండవట్టి. అయితే ఈ వ్యవసాయ అనుభవాల గురించి మాట్లాడుకునే కంటే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఊరు ఏ ఊరు? స్వస్థలం
2: వడ్డాడి.
1: వడ్డాడి అంటే మొదటి నుంచి వడ్డాడేనా?
2: మొదటి నుంచి వడ్డాడి.
1: అమ్మగారిది కూడా వడ్డాడి?
2: అమ్మగారు కూడా వడ్డాడి.
1: అదే ఊర్లో పెళ్ళైంది అక్కడే. ఎంత మంది పిల్లలు, ఏం చేస్తూ ఉంటారు?
2: ఇద్దరు కొడుకులు, మేమిద్దరం మా అత్తమ్మ, 5 గురం ఉంటాం.
1: ఇప్పుడు ఈ పనులన్నీ కూడా మీరే చూసుకుంటారు?
2: మేమే చూసుకుంటాం.
1: ఎంత ఉంటది భూమి?
2: మాకు 4 ఎకరాలు ఉంటది.
1: అయితే ఇప్పుడు ఈ 4 ఎకరాల్లో మొదటి నుంచి ఈ పువ్వులు కూరగాయలు ఇట్లాంటి పంటలే వేస్తున్నారా, లేకపోతే ఇంతకు ముందు అందరు తినగానే పత్తి సోయా అట్లాంటి పంటలు కూడా?
2: ఇంతకు ముందు సార్ పత్తి వేసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మధ్యన 4 సంవత్సరాలు 5 అయితే అవుతుంది ఇక ఇది బంతి చేయబట్టి,
1: బంతి పూలకు వచ్చి. ఎందుకు మరి పత్తి సోయా చేస్తున్నప్పుడు ఒకసారి ఇట్లా పూల వైపు ఎందుకు ఆలోచన వచ్చింది ఇటు ఈ పంట వేయాలి
2: అంటే? అందులో సార్ కొంచెం అది భూమి అడుగులేని భూమి అన్నట్టు, పత్తి జల్దీ అయిపోతుండే, దసరా వరకు అంటే అయిపోతుండే. ఇక తోట కూరగాయలు తోటల నీళ్లున్నాయి కాబట్టి కూరగాయలు ఇక బంతి వేస్తే మంచిగా వెళ్తాయచ్చు, మరి పత్తి కన్నా లాభం పడతచ్చు అని వేసినాం.
1: ఎట్లా మరి లాభం పడుతున్నదా? మరి
2: పడ్డట్టే కానీ సరిగా కూలీల వాళ్ళు మందులు కొట్టేటి పోసేటి
1: పెట్టుబడి
2: పెట్టుబడి అంతే. ఎక్క ఎక్కడన్నా దూరం ప్రాంతం వాళ్ళు ఇంత బంతి వేస్తే తక్కువ రేట్ వస్తుంది, లేకుంటే మంచిగా ఉంటది.
1: అంటే తక్కువ విస్తీర్ణంలో ఈ పంటలు ఉంటే ఇట్లా మీకు మంచి రేట్ వస్తుంది, ఎక్కువ మంది వేస్తే ధర తగ్గుతుంది.
2: తగ్గుతుంది.
1: ఇప్పుడు ఈ సీజన్ లో పువ్వులు రాలంటే ఎప్పుడు వేస్తారు మీరు బంతి నారు?
2: ఇక అది మనది పీర్ర పండుగ అంటారు చూడు మోరం, దానికన్నా ఒక 15 రోజుల ముందు వేస్తాం.
1: వేసిన తర్వాత ఈ పువ్వులు చేతికి వచ్చేదాకా ఏమేమి ఇక్మతులు ఉంటాయి, అందులో ఏం చేస్తారు, ఎట్లా అంటే నారల్కే ముందు పొలంలో ఏమన్నా వేస్తారు?
2: మేము సార్ అది అట్లా అలకుడు కాదు ఇక మా వల్ల, దాని తెలియదు కదా. విత్తనాలు కొనుక్కొచ్చి గుడెత్తు నర్సరికి ఇచ్చేస్తాం, ఆయన మొలిపిచ్చి ఇస్తాడు. ఇక
1: నారు పెంపకం చేసి
2: ఇస్తాడు,
1: ఆడికెళ్ళి తీసుకొస్తారు,
2: తీసుకొచ్చి పడుతుంది.
1: ఇప్పుడు ఈ మొలకలు నాటే కంటే ముందు భూమిలో ఏమన్నా వేస్తారు? ఇప్పుడు పెండ గానీ ఇంకా వేరే కలియదున్నుడు ఎరువులు అట్లా
2: అలకేటిది ఉంటది కదా, గడ్డి మందు కొట్టారా సార్ ముందు? గడ్డి మందు కొట్టినాక మర్రా మందులు అలకుడు భూమికి, అయితేనే కదా అది మంచిగా ఉంటది బంతి.
1: ఈ బంతిలో కూడా కలుపు వస్తుందా, పెరుగుతుందా గడ్డి?
2: 2 జోకులు కలిసినాం సార్.
1: ఎట్లా కలుస్తారా లేకపోతే మందు కొడతారా?
2: కలుసుడి. అది 1000 పాడైతే కదా సార్ బంతికి, మస్త 1000 కదా, కింద 1000 పోతాయి, పంగలు ఉట్టేటి ఉంటాయి, కలిస్తేనే మంచిగానే కలుస్తాం.
1: ఇప్పుడు ఎన్ని రంగులు ఉంటాయి మీ దగ్గర బంతి పూలు?
2: 2.
1: ఏది ఒకటి?
2: రెడ్
1: ఎరుపు ఒకటి, పచ్చది ఒకటి.
2: పచ్చది ఒకటి.
1: ఇప్పుడు తెంపకం సురైందా?
2: చవితి అప్పుడు తెంపినాం, మొన్న నవరాత్రులకు 2 రోజులు ఆదివారం శనివారం అమ్మినాం, ఇప్పుడు మరా దసరాకి.
1: దసరాకి వస్తుంది మళ్ళీ ఎప్పటి దాకా ఉంటది పంట? కాత ఎప్పటి దాకా ఉంటది?
2: కార్తీక పున్నం దీపాల దాకా ఉంటది. కనుక ఇంత మొగ్గ చూపది పువ్వు, కొంచెం తగ్గింపు కాస్తది,
1: రోజులు వెళ్ళినా కొద్ది తగ్గుతుంది,
2: తగ్గింపు కాస్తది, అంత నిండదనం ఉండదు.
1: ఎక్కువ ఎప్పుడు ఉంటది? దసరాకు, దసరా బతుకమ్మల సీజన్. అయితే ఇప్పుడు ఈ తెంపిన పువ్వుల్ని ఏం చేస్తారు, అంటే వేరే దగ్గరకు పోయి అమ్ముకొస్తారా లేదా మీ దగ్గరికి వచ్చి కొనుక్కొని పోతారా?
2: ఆడి కూడా వస్తాయి, జాగా మీద కస్తారు కానీ సారు అంతానం పో. ఇప్పుడు మేము సౌత్కి మన నవరాత్రులకు రోడ్డు మీద

0: అంబేద్కర్ చౌక్ లో కూసుండి
1: అక్కడికి వస్తారు మీ తోట దగ్గరికి
0: అట్లాగా తక్కువ పోతాయి
1: ఇక్కడికి మార్కెట్ కి తీసుకొచ్చాము.
0: ఆదిలాబాద్ దుకాన్ని అంబేద్కర్ చౌక్ లో మూడు దుకాన్లు పెట్టినాం సార్. మరి ఎట్లాగా పండించుకున్నానికి చీలలు అయితే కావాల మాలు ఇలా దింపింది రేపు ఉంచుదామంటే ఖరాబ్ అవుతుంది. అమ్మని పడతా తక్కువ ఎక్కువనని మన రెండు వద్దులు పెట్టినాం దుకాణం మీద.
1: అయితే ఇప్పుడు ఈ బంతి మొలకలకి నుంచి అయితే పంట చేతికొచ్చి అవి తెంపేడదాకా చేసే పనులలో మీరు ఒక్కరే చేస్తారా మీకు ఎలా సహకారం అవుతారా కూలీలు పెడతారా?
0: కూలీలు పెడతాం. ఇట్లా అమ్ముడికైతే సార్ మేము ఇంట్లో అడ్జస్ట్ చేసుకుంటాం. మా పిల్లాడు మా ఆయన మా అత్తమ్మ నేను గాని అంటే అట్లా చేనుల వేసుడికైతే కూలీలు కావాలి.
1: ఇప్పుడు ఈ మందు కొట్టుడు ఈ పనులన్నీ గడ్డి కలుసుడు ఎట్లా
0: కూలీలే?
1: కూలీలు పెడతారు.
0: ఈ మనిషి పక్క ఊళ్ళో పొన్న పోతారు కదా అమ్మ తందుకు కూరగాయలు తీసుకొని 10-11 గంటలకైతే వస్తాడు ఇంటికి. ఇక కొంచెం మేము ముందు పోయాల కైకిలోకి వస్తే వేస్తారు తెంపు ఉంచితే ఆడ కూర్చుని మా అత్తమ్మ అమ్ముతుంది. ఈయన బయటకు పోయి అమ్ముకొని వస్తాడు. నేను ఆడ తెంపిస్తాను ఏవి కొన్ని.
1: ఎట్లా ఇప్పుడు మందులు వాడతారా లేకపోతే సహజ పద్ధతుల్లోనే చేస్తారా వ్యవసాయం అంటే పండించుడు? ఇవి
0: మందులు వాడుడు సార్.
1: మందులే
0: అంతే మీ ఎక్క కొట్టం గాని నార్మల్నే గాని వాడబడుతుంది.
1: ఇప్పుడు ఈ బంతి పువ్వులు రెండు రకాల పువ్వుల్ని పండిస్తారు సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా వేరే కూరగాయల పంటల్ని కూడా పండిస్తామంటున్నారు కదా, ఏమేమి కూరగాయలు ఉంటాయి మీ దగ్గర మీ చేనులో?
0: బెండకాయలు ఉన్నాయి, వంకాయలు, టమాట ఇస్తాం, ఉల్లింగడ్డలు, బీరకాయ, చిక్కుడుకాయ.
1: అంటే ఇప్పుడు ఎట్లా ఈ మీకున్న 4 ఎకరాల్లో ఒకటేసారి ఒక పక్క బంతి పూలు ఇంకో పక్క కూరగాయలు ఇస్తారా లేదా బంతి తీసినాక కూరగాయలు వేస్తారా?
0: సార్ ఎకరాము వేసినాం బంతి, ఒక్క ఎకరాలని ఇవన్నీ ఇస్తాం. ఇవి కొన్ని ఇవి కొన్ని ఇవి కొన్ని
1: రెండు ఎకరాలనే
0: ఒక ఎకరం బంతి, ఒక ఎకరాల కూరగాయలు.
1: అయితే ఇప్పుడు ఈ టమాటా, చిక్కుడుకాయ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ అనేది తీగ జాతి కదా, అయితే దీనికి ఎట్లా పాదులు ఎట్లా చేస్తారు? మరి
0: అది దూర పొన్న పెడతాం సార్, అది నడి మధ్యలో పెట్టమే, ఒక సైడ్ కుంచుతాం దాన్ని. దానికి అట్లా నువ్వు అన్నట్టే మేకులు వాతి దాని మీద ఏదైనా పబ్బు వేస్తాం
1: చిక్కుడుకాయ.
0: చిక్కుడుకాయ
1: మరి ఇప్పుడు టమాటాకు ఎట్లా వేస్తారు?
0: టమాటాకు మేకులు వాతి సార్ వైరు జుట్టుడు, అదైతే మస్తు రిక్స్ తో కూడిన పని సార్. అందులో లాభం అయితే లాభం అవుతుంది, లేకుంటే నష్టమే.
1: ఇప్పుడు తారుగట్టుడు సుతిది
0: కాల మస్తు కైకిల్లోళ్ళు అయితే 1-2 సార్లు పొద్దునండి వెళ్తే మెండుగా అంటే పంగ పంగ కట్టాలి కదా సార్. ఇక ఒక్కొక్క 10 రూపాయల కిలో అవుతుంది, లేకుంటే 100 రూపాయల కిలో ఉంటది టమాటా.
1: చెప్పరాదు
0: చెప్పరాదు.
1: మిరపకాయ ఎట్లా?
0: మిర్చి వాతావరణం బట్టి సార్, అది మిర్చి అచ్చనా వస్తుంది, లేకుంటే మాత్రం అది ఎంత మందులు కొట్టినా రాదు. ఈవిడు మంచిగా ఉన్నది సార్ వాతావరణం, దానికి మిర్చి మంచిగా ఉన్నది.
1: ఇక మిగతా కూరగాయలలో వంకాయ ఎట్లా, ఏ రకం వంకాయలు ఉన్నాయి మీ దగ్గర? వంకాయలు ఎట్లా వస్తున్నాయి దిగుబడులు? మరి
0: వంకాయ మంచిగా ఉన్నది సార్, అరచితు వంకాయ మస్తు వెళ్తాయి రెండు రకాలు.
1: అయితే ఇప్పుడు ఈ వ్యవసాయంలో అలకటి పనులు ఈ కలుపుడు ఇట్లా చిన్న చిన్న పనులు ఇత్తనాలు కూడు ఇట్లాంటివి మాత్రమే ఆడోళ్ళు చేస్తారు. ఇక గట్టి పనులు కొంచెం అరక ఇరక వట్టేటి ఉంటే అట్లాంటివి మొగోళ్ళు చేస్తారు ఈ పనులు అని అంటారు. తర్వాత ఈ కూలీళ్ళల్లో గాని పనులలో గాని ఆడోళ్లకు మొగోళ్లకు కొంచెం ఫరక్ చూపిస్తారు అనేది ఒక అభిప్రాయం ఉన్నది. ఎట్లా మరి మీరు పడే కష్టం, ఆడోళ్ళు కూడా మొగోళ్లతోనే సమానంగా కష్టపడుతున్నారు కదా వ్యవసాయంలో, ఎట్లా అనిపిస్తుంది మీకు మరి అట్లా ఒకవేళ తక్కువ ఎక్కువ చూస్తే?
0: తక్కువ ఎక్క అంటే అట్లా అనుకుంటారు కానీ సార్, ఇప్పుడు మా ఆయన లేచి కూరగాయలు బీటుకేతందుకు పోతాడు, అది ఒకటే అవసరాలు ఉన్నది, లేకుంటే తప్పితే అంత శిరసాగం ఉన్న శేషుడు. అట్లా అనిపిస్తుంది గాని ఆడోళ్ళకు మా మొగోళ్ళకు తేడా అన్నది గాని వాళ్ళంత చెయ్యలేం గాని అది శాస్త్రం ఉన్నది గాని పరాకే ఆడోళ్ళకు మొగోళ్ళకి తేడా.
1: అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు మొగోళ్ళతో సమానంగా, పొద్దుగల లేచి నుంచి పొజ్జామట్ల దాకా చేనులోనే ఉండు, పంటల్ని చూసుడు పిలాన్ల తీరంగా ఇంత పని చేసినా ఆడోళ్ళకు ఎందుకో గుర్తింపు వస్తలేదు అన్న భావన కొందరిలో ఉన్నది. కూలీలు తక్కనే మొగోళ్ళ కంటే పని చేసినా కొంచెం గుర్తిస్తలేరు అనేది ఉన్నది కదా, నిజమేనా?
0: నిజమే నిజమే. ఆ శాస్త్రం సార్ ఆడిది చేసిందట అరకు పడతాట మొగోడు చేసింది మొగలు కుడతాట, ఆడ చెయ్యని చెయ్యకపోని కానీ అది దాని మాట నాన్న తెలియంది. ఆడిది మొగోని కంటే ఎక్కువ వెయ్యని కానీ వేస్ట్, మొగోడు ఆడదానికన్నా తక్కువని గాని అది పైసే.
1: అయితే ఎట్లా అంటారు మరి ఎట్లా చూడాలా మనం ఇద్దరు సమానంగా గుర్తించాలనా, మరి ఇప్పుడు మీరు అన్నట్టు మొగోళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనా, ఎట్లా అంటారు?
0: గని సార్ వజన్ వజన్ చెయ్యని చేయకపోని గాని మొగోడు మొగోడే, ఆడది ఆడది.
1: అంటే సమానంగా గుర్తించకపోయినా తక్కువ చేసి మాట్లాడు.

0: అర్థం అంటే అంతే కదా, రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి. అట్లనే ఆడ మగ ఇద్దరు కలిసి పనులు మంచుకోటి చేసుకుంటూ పోతే సాగు సఫలమైతుంది.
1: ఒకటి వెనుక ఒకటి ముందు గుంజుతాయి
0: కాదు, రెండు సమానంగా నడబడుతుంది, అయితేనే ఆ రెండు చక్రాలు సమానంగా పోతాయి.
1: ఇప్పుడు మేము ఇంత తోట చేస్తున్నాం, నేను అద్దని ఆ మనిషి చేస్తా అంటే నడుస్తుంది సార్? ఇద్దరు మాట ఒకటి ఉండేది నడుస్తున్నది. ఏ నాతో కాదు చెయ్యొద్దంటే ఆ మనిషి ఒక్కడు ఏం చేస్తాడు? చెయ్యరాదు. ఆ మనిషి లేకుండా నాకే రాదు, నేను లేకుండా ఆ మనిషికే రాదు.
0: ఇప్పుడు ఈ పంటలు, కూరగాయలు గాని బంతిపూలు గాని, ఇప్పుడు ఈ పంటలు ఏ పంట తీసినాక ఏ పంట వేద్దాం, ఎట్లా వేద్దాం అనే దాని గురించి ఇద్దరు మీరు మాట్లాడుకుని వేస్తారా, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు?
1: ఇద్దరం మాట్లాడుకుంటారు. ఇప్పుడు అడుగుతాడు, ఆయన ఇది తీసేసి ఇది వేద్దాం అంటున్నాం మరి అంటలో కంటే ఏమని, అది దాని టైం అయిపోయింది ఏమో, దిగుబడి వస్తా రాదు, ఇది చూద్దాం మరి దాని టైం ఇదే అని ఇట్లా అంటగా నేను సరే మరి అదే వేద్దాము, ఇద్దరు మాట్లాడుకుంటాం.
0: ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు మీకు వ్యవసాయంలో ఈ నేల నుంచి వేసుకుంటూ వస్తున్నారు?
1: మంచిగానే ఉన్నది కానీ సారీగా మస్తగా దానికి రాత్రి పగలు తేడా లేక చుట్టం బంధువు లేక అనుకుంటే ఏబడుతుంది, రోజు డైలీ పోబడుతుంది. ఇక చేనులకి ఇలా పోకుంటా లేదా వర్షం పడ్డా కూడా వాళ్ళని కాలంటే కూడా పోయి తేబడుతుంది. ఇప్పుడు మనం పత్తి పెట్టినామంటే ఏరు ఖర్చు ఇంటి కాడు ఉండి ఇంకా రెండు వద్దులు అయినా కన్నా పోస్తుంది తోటకు, అట్లా ఉండరా సార్? మస్త కష్టపడబడుతుంది,
0: కష్టం బట్టి ఫలితం ఉంటుంది.
1: ఫలితం ఉంటది, పాడి భార్య తీరలో పైసలు కానొస్తాయి, చేస్తేనే కానొస్తాయి. పత్తి కుక్క జోక వస్తాయి కానీ దీనికి రోజు రోజు వస్తాయి, దానికి దీనికి మస్త తేడు. కానీ ఇది చిల్లర, అది టోక్ అంటారు సార్.
0: ఏది చిల్లర ఏర్పాడది, టోక్ అనేసరికి పెద్ద కనిపిస్తుంది. చాలా సంతోషం అన్నపూర్ణ గారు, మీ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాల్ని, అట్లాగే ఈ వ్యవసాయంలో మహిళలు పడుతున్న కష్టం, వాళ్ళ అభిప్రాయాల్ని కూడా మీ మాటల్లో పంచుకున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
2: నమస్కారం. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పూలు కూరగాయలు ఇతర పంటల సాగు అనుభవాల గురించి తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇలటి కిసాన్ వాణి సమర్పణ జి రవీందర్. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:30 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ
3: రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీ మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్.
2: షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
4: రోడ్డుపై ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక ప్రమాదం బాధితుడి జీవితాన్నే కాదు, కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్ట సమయంలో సకాలంలో వైద్యం అందడం, ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్, రాహ్వీర్ వంటి పథకాలను మన ముందుకు తీసుకొచ్చింది. మరి వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
5: నమస్కారం అండి.
4: సార్, ముందుగా ఈ పిఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఏ విధంగా తక్షణ సహాయాన్ని అందిస్తుంది?
5: పిఎం రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్ ట్రీట్మెంట్. దీన్ని సరళంగా చెప్పాలంటే, ఈ రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డబ్బు లేకపోవటం వలన కొంచెం అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం ఆలస్యం కాకూడదనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించాలి అనేది ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుని కూడా సమీప డిజిగ్నేటెడ్ హాస్పిటల్, అంటే ఈ పిఎం రాహత్ కింద డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అత్యవసర చికిత్స అందించడానికి ఈ వ్యవస్థ రూపు పొందింది. అట్లాగే ప్రతి అర్హత కలిగిన బాధితులు కూడా 150,000 రూపాయల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స ఉంటుంది. ఇది ఏదైనా ఒక ప్రత్యేక రహదారిలో మోటార్ వాహనం ఏదైనా కారణంగా జరిగిన యాక్సిడెంట్ కు ముఖ్యంగా వర్తిస్తుంది ఇది.
4: సరే, అయితే ఈ పథకం కింద ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అర్హులు, అలాగే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందా, దీనికి సంబంధించిన ముఖ్యమైన అర్హత నిబంధనలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
5: ఈ మోటార్ వాహనం వినియోగం వల్ల జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అవసరమైన బాధితుడు ఈ పిఎం రాహత్ క్రింద తీసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు దీంట్లో ఏంటంటే, ఈ ప్రమాదం అనేది మోటార్ వాహనం కారణంగా జరిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా. అట్లాగే ఈ గాయాల

0: ఆసుపత్రిలో చికిత్స కంపల్సరీ అవసరమై ఉండాలి, అంటే ఆ రీజనబిలిటీ ఉండాలి ఆ చికిత్సకు. అట్లాగే మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రమాదం జరిగిన 24 గంటల లోపల మాత్రమే అడ్మిట్ చేసిన వెంటనే ఈ పథకం అమలవుతుంది. 24 గంటలు దాటిన తర్వాత ఈ పథకం అమలు కావడానికి చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే చికిత్స మాత్రం కొన్ని డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో ఏ విధంగా చికిత్స అయినా ఎప్పుడైనా పిఎం రావత్ కింద వస్తుందని భావించకూడదు. పథకంలో ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ను గుర్తించాలి.
1: సార్, అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఉంది? అంటే ప్రజలకు మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎలా అంటే తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసు నమోదవుతుందా, ఇలాంటి భయాలున్నాయి. మరి దీంతో పాటు ఇప్పుడు చికిత్స ప్రారంభించడానికి ఇందాక మీరు మాట్లాడుతూ నగదు రహితంగా అందిస్తారన్నారు, మరి ఎటువంటి డబ్బు లేకుండా ముందస్తు చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభిస్తారా?
0: డెఫినెట్ గా అండి, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా అవగాహన కల్పించవలసి ఉంది. గతంలో ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్లాలంటే ముందు డబ్బు తర్వాత చికిత్స అనే ఆలోచన ఉంది. అసలు ఆలోచన పక్కన పెడితే ముందు ప్రాణం తర్వాత విధి విధానాలు, అంటే గోల్డెన్ అవర్ లో చికిత్స ప్రాణ రక్షణకు తొలి అడుగు అనేదే ఈ పిఎం రాహత్ పథకం కాబట్టి, ఆ డిసిగ్నేటెడ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్తోమతను మిగతా ఏవి ఆలోచించకుండా వాళ్లకి ఉచితంగా నగదు రహిత చికిత్సను అందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చాలా మంచి అంశం ఈ పిఎం రాహత్లో. ఇది
1: సరే, అయితే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను అందిస్తారని చెప్పారు ఆసుపత్రులు. అయితే ఈ ఆసుపత్రులను ఎలా గుర్తించాలి? మన జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఈ విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి, మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి, ఈ పిఎం రాహత్లో డిసిగ్నేట్ హాస్పిటల్స్ అనేది చాలా కీలకమైన భాగం. అంటే ABPMJ లో ఎం ప్యానల్ హాస్పిటల్ పథకానికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. అంత దూరం కాకుండా మనకి డిసిగ్నేట్ హాస్పిటల్స్ 112 కాల్ చేస్తే అది అనుసంధానమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కింద 112 కాల్ చేస్తే విక్టిమ్ ను ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇమ్మీడియట్ గా అందరికీ తెలుస్తుంది. అక్కడ నగదు రహిత చికిత్స అందించబడుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలో కూడా ఈ డేమండ్ హెచ్ఓకు అనుసంధానమైన హాస్పిటల్స్ అన్ని కూడా 112 ద్వారా మనకి ఇమ్మీడియట్ గా తెలిసే అవకాశం ఉంటుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి బాధితుడిని తరలించే ప్రక్రియలో ఈ 108 కానీ పోలీసులు ఇంకా రవాణా శాఖ ఈ ఆసుపత్రుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? ఈ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, ఒక శాఖ బాధ్యత కాదు ఇది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చైన్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ప్రమాద స్థలము, ఎమర్జెన్సీ కాల్, తర్వాత అంబులెన్స్, నెక్స్ట్ పోలీస్ ఆథెంటికేషన్, డిసిగ్నేటెడ్ హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఉన్నప్పుడు మనకి నగదురహిత చికిత్స అందించడానికి చాలా చక్క విలువది. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. ఈడార్ అనే సిస్టమ్ లో అనుసంధానమైన జాతీయ స్థాయిలో ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా పిఎం రాహత్ తో అనుసంధానం చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తి బాధితుడు 112 ఫోన్ చేసి వెంటనే సమీప హాస్పిటల్ గనక వివరాలు, అంబులెన్స్ అసిస్టెన్స్ ను వెంటనే ఇమ్మీడియట్ గా పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే 108 రాష్ట్ర అత్యవసర అంబులెన్స్ ఉంది కదా వ్యవస్థ, అది పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ మరియు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయటం వలన ఈ గోల్డ్ అవర్ లో క్యాజువాలిటీ టైం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్, యాక్సిడెంట్ డేటా, ఈడార్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మెకానిజం, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి.
1: సార్, మరి ఇప్పుడు చికిత్సకు సంబంధించిన ఈ వివరాలు గాని, ప్రమాద బాధితుడి సమాచారం గాని, ఆసుపత్రి వివరాలు వంటి అంశాలను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయడంలో ఈ పిఎం రాహత్ లో ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ?
0: ఈ పిఎం రాహత్ లో గొప్ప మార్పు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా కూడా ఈడార్ కు సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థ, అది నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఈ TMS 2.0, అట్లాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అనుసంధానం ఉంటుంది అనమాట. ఇది హాస్పిటల్లో ఫస్ట్ బాధితుడు జాయిన్ అయినప్పుడు ఈ TMS 2.0 ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టింగ్, తర్వాత విక్టిమ్ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ 24 అవర్స్ లో పోలీస్ ఆథెంటికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్, క్లెయిమ్ పేమెంట్ అంతా కూడా ఇంకా ఏం అవసరం లేకుండా, అది తర్వాత మిగతా కూడా అవి ఇక్కడ జిల్లా కలెక్టర్ లెవెల్లో అవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అనమాట. సో మేజర్ గా ఈడార్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్ అనుసంధానం అనే వ్యవస్థ ఇది నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి పోలీసు, అట్లాగే హాస్పిటల్, తర్వాత రెవెన్యూ, ఈ 3 సిస్టమ్స్ మీద వెళ్ళిపోతుంది.
1: కాబట్టి బాధితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సుగమంగా అయిపోతుంది.
0: డెఫినెట్ గా ఆసుపత్రి చికిత్స రీయింబర్స్మెంట్ పై భరోసా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి విక్టిమ్స్ ను వెంటనే కూడా హాస్పిటల్ చేర్పించడానికి అవకాశం ఉంటుంది.
1: సరే, అయితే మన పిఎం రాహత్ అమలులో మన జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన

0: అక్యురసీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే కొత్తగా పథకం అమలవుతుంది కాబట్టి ఆదిలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ మరియు శాఖల మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ తో ఇవన్నీ కూడా సమన్వయపరచుకొని ముఖ్యంగా అంటే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా
1: సార్, మరి ఇప్పుడు పిఎం రాహత్ తో పాటు మనం ఈ రాహవీర్ పథకం గురించి కూడా వింటున్నాం, అసలు ఈ రాహవీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: అంటే మెయిన్ ముఖ్యంగా పిఎం రాహత్ పథకం పెట్టిండేదే ఒక విక్టిమ్ కి సహాయం చేయాలని చెప్పేసి. ఒక విక్టిమ్ కి సహాయం చేయాలన్నప్పుడు బాధితుడిని హాస్పిటల్లో చేరిస్తే లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఏమైనా సమస్య వస్తుంది అనే భయం చాలా మందికి ఉంటుంది. జనరల్ గా పోలీస్ కేసు, కోర్టు భయము, ఆసుపత్రి ఖర్చు ఇవన్నీ ఎక్కడ వాళ్ళ మీద ఉంటుందో అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలంతా తొలగించి ప్రమాద బాధితుడిని కాపాడటం ప్రతి పౌరుడి మానవ బాధ్యత కిందికి రహవీర్ అనే దాన్ని మనం గుర్తించి దాన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టి అంటే ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి మీద ఎటువంటి భయాందోళన అవసరం లేదనేది ఈ యొక్క రహవీర్ యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, అదొక సిస్టమ్ సెపరేట్ గా ఉంటుందండి.
1: సార్, మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ అని వింటుంటాం, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ 9 గంటలో బాధితుడికి వైద్య సహాయం అందించడం ఎంతవరకు కీలకం అంటారు?
0: ఈ గోల్డెన్ అవర్ అంటేనే తీవ్రమైన గాయం జరిగిన తర్వాత ఒక కేవలం ఒక మొదటి గంట అనమాట అది. తక్షణం అతన్ని హాస్పిటల్లో చేర్చగలిగితే ఆ తీవ్రమైన రక్తస్రావం, తలగాయము, ఛాతి గాయం కానీ, వెన్నెముక్కు గాయం కానీ అవి ఏవైనా కానీ అవి ఆ పరిస్థితుల్లో చాలా కీలకమైన అంశాలు కాబట్టి వాటికి సత్వరమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్ లో ఇమ్మీడియట్ గా చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరే సమయాన్ని తగ్గిస్తేనే అది గోల్డెన్ అవర్ కిందకి వస్తుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయాలనుకుంటే చట్టపరంగా లేదా పోలీసుల పరంగా వారికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అలాగే ఈ గుడ్ సమారిటన్ కు ఉన్న రక్షణలు, హక్కుల గురించి వివరించగలుగుతారా?
0: డెఫినెట్ అండి, ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి గుడ్ సమారిటన్ కి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 134A కింద కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ టైంలో ఆ బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా సివిల్ లేదా క్రిమినల్ లయబిలిటీకి ఎప్పుడు గురి కాకూడదు. ఫస్ట్ బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆసుపత్రిలో అనవసరంగా అతన్ని నిలిపేయకూడదు. అతని వ్యక్తిగత వివరాలు బలవంతంగా అడగరాదు. అట్లాగే బాధితుడి చికిత్స కోసం డబ్బు చెల్లించమని అతన్ని బలవంతం చేయరాదు. పోలీసు విచారణ అవసరమైతే కూడా అతని సమ్మతితో సాధారణంగా విచారణ చేయొచ్చు. కోర్టుకు అతను వస్తానంటే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కేవలం ఆ యొక్క గుడ్ సమరిటీ యొక్క సమ్మతితో మాత్రమే ఏదైనా చేయగలగాలి, కానీ ఆర్ అదర్వైజ్ ఏది చేయకూడదు. అందుకే ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాననే భయంతో ప్రాణాన్ని కోల్పోయేలాగా చేయకండి. మనకి ఈ గుడ్ సమరిటీ అనేది ఈ చట్టం చాలా అన్ని విధాలుగా మనకు రక్షణ కల్పించింది కాబట్టి దయచేసి ఈ 134A నియమ నిబంధనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సివిల్ లయబిలిటీ, ఏ లయబిలిటీ ఉండదని చెప్పేసి మరొకసారి చెప్తున్నా.
1: కాబట్టి ఈ సహాయం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణం సహాయం అందించవచ్చు అంటారు?
0: అబ్సల్యూట్
1: సార్. మరి ఇప్పుడు రాహవీర్ గా గుర్తింపు పొందడానికి ఏ ప్రమాణాలున్నాయి? అంటే ఇప్పుడు సహాయం చేసే వారికి ఏమైనా ప్రత్యేకంగా ఈ ప్రమాణాలుంటే వాళ్ళు రాహవీర్ గా వాళ్ళని గుర్తించబడతారా? అలాగే ఈ ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తి తన సహాయాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? మరి చివరిగా ఇది ఎవరి ద్వారా ధృవీకరణ జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ రహవీర్ అవార్డు కోసం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయాలంటేనే చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రహవీర్ అవార్డు కోసం మనం సాధారణంగా ఎవరు ఇటువంటి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా నమోదు కావటం లేదు. కానీ దానికి మన గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ ట్రామా కేర్ కూడా ఇమీడియట్ గా తరలిస్తారు కదా, అప్పుడు ఆ కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి యొక్క వివరాలని అక్కడ మెడికల్ అథారిటీస్ కంపల్సరీగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలా. ఆ సహాయం చేసిన వ్యక్తి వివరాలని అప్పుడు ధృవీకరించుకుని ఆ ప్రక్రియ ద్వారా అనంతరం జిల్లా స్థాయిలో అప్రైజల్ మెకానిజం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరిశీలన ద్వారా మనము నిర్ధారణ చేసి ఆ ఈడార్లో కూడా ఎంట్రీ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క వివరాలు. సో అప్పుడు అతని గుడ్ సమరిటన్ గా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి చివరగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల బాధ్యత కూడా చాలా కీలకం. మరి ప్రమాదం జరిగినప్పుడు బాధితుడి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: రోడ్ సేఫ్టీ ఇస్ ద యునైటెడ్ రెస్పాన్సిబిలిటీ. అది అందరి సామాజిక బాధ్యత. దాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ బేసికల్ గా 112 కి ప్రతి పౌరుడు కూడా కాల్ చేయాలా. అట్లాగే గోల్డెన్ అవర్ ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. భయపడకుండా సహాయం చేయాలి.

0: శ్రోతలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు ప్రమాదాన్ని పూర్తిగా నివారించటం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం మన ముందుకొస్తే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అంతకంటే మనకు అవకాశం ఇంకా వేరే రాదు కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బాధితుడికి డబ్బు అడ్డం కాకుండా చికిత్సే వ్యవస్థ కూడా ఉంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. రహవీర్ అనేది బాధితుడు సాయం చేసి పౌరుని గౌరవించే వ్యవస్థను కూడా ప్రభుత్వం మనకిచ్చింది. గోల్డెన్ అవర్ యొక్క విలువను తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కలిసి ఒక రహదారి భద్రతా సంస్కృతి నిర్మిద్దాం, ప్రమాదం జరగకుండా నివారిద్దాం. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతి నిమిషము విలువైనదే, ప్రతి ప్రాణము అమూల్యమైనదే.
1: ధన్యవాదాలు సార్. మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యత అని మీరు తెలియజేశారు. తప్పకుండా మన కార్యక్రమం విన్న శ్రోతలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే తక్షణమే సహాయం అందించడానికి సంకోచించకుండా ఆ బాధితుడికి వెంటనే సహాయం అందించాలని కోరుకుంటూ నమస్కారం సార్.
0: నమస్కారం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు పిఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విందాం.

0: ఆకాశవాణి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజరాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేళ్లతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే గనక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేళ్లతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగు చేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించే భూపాలకులే ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని

0: ఆ ప్రాంతములను పరిపాలించినటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచ్చితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణుడిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామి వారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతును జగత్తరయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధువు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకనొక భూపాలుడు, ఆయన కూడా రాజు. అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడంటారు మనకి. ఆ మధురానగరాన్ని మధురానగరాన్ని ఆయన పట్టణంగా చేసుకొని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా

0: బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు పరిధులు నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైచ్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషర్ భూవాచక శబ్ద నశ్య నిర్వృతివాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖర ఆళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు. ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇది ముకుంద, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువేధులలో, తిరుమల తిరువేధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవహి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాచరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది చక్రవర్తులు ఉన్నా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవహి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయ, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే గనక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణం అవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభసంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాచరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకొని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది. ఏమండి

రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు. మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయువుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు? ఆ అధికారం ఎక్కడది? పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్య నగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాందానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషాయుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును. బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును. కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్య సంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే, ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా అధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే, ఆ అధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు, మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత, అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందం వృదిల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే, మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికెన వేలితో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా, నా పాదపోన్మూలన శక్తిరమ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా, ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుడిని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత తానేమీ కూడా, తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః కాల ఉపాత్తదండః హితాయచేచ్ఛాతన్ అనుభూ. అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను, లోకములకు హితములు చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా, ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదేవిధంగా ఐరావతం వచ్చింది, గంగాజలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగాజలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సును ఉంచితే, కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి

0: ఆ గంగా జలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే, కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు, 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి, దేవాలయము లాంటి, రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి, పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే, ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను, స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి,
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా, ఆవో దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటి ఉంది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించే శ్రీమన్నారాయణుడు గోవులను కాసి, అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటన సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామే ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు, ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తిరువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్తడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కండ్రు ఎరిందాన్ వెరుపు. కండ్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో వచ్చి త్రాగేవిట. అంతేకాదు, తాను మోకాళ్ల మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత చెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది, తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు, కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్. దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమ

0: కాలంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సొల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు మనకి. కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు, కుండ్రమెడుత్త పిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంత ఉంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడు అతను? అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు మనకి, కన్నెనెన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనున్ సిరుత్తాంబునాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యులు వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృత సాధుః జన్నర్నారాయణో నరః. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజ లక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్ రవిహి అనేటట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం గోవిందా.

0: గోవిందా.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

Usharu. జోరైనా సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం. శ్రోతలు, ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన జోరైనా పాటను వినాలనుకుంటే ఫోన్ చేయవలసిన నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081 ఇంకొక నంబర్ 2950081. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగా విందాం ఛాంపియన్ సినిమా నుండి రామ్ మిర్యాల పాడిన ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు జోరైన సినిమా పాటను వినిపించే కార్యక్రమం హుషారు. ఎలా బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ జయంతి. ఈయన పూర్తి పేరు శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశీ. మొదటగా బాబా నాసిర్ ఖాన్ సాహిబ్ వద్ద తబలా నేర్చుకుని ఆ తర్వాత ప్రముఖ స్వరకర్త క్వాజా ఖుర్షీద్ అన్వర్ వద్ద శిష్యుడిగా పనిచేశారు. సినిమా కెరీర్ ప్రారంభంలో సినిమా థియేటర్లలో తబలా వాయిస్తూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించారు. సితార్, అకాడియన్, పియానో వంటి వాయిద్యాలను కూడా నేర్చుకున్నారు శంకర్. రాజ్ కపూర్ బర్సాల్ సినిమాతో గుజరాత్కు చెందిన జై కిషన్ను కలిసి సంగీత దర్శకునిగా సినిమా తెరకు పరిచయమయ్యారు. శంకర్ జై కిషన్ స్వరకల్పనలు హిందీ సినిమా సంగీతంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. వీరిద్దరూ కలిసి హిందీ చిత్ర పరిశ్రమలలోనే అత్యంత గొప్ప సంగీత స్వరకర్తలుగా నిలిచి 136 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. శంకర్ జైకిషన్ ప్రముఖ గాయకులైన ముఖేష్, మొహమ్మద్ రఫీ, మన్నాడే, కిషోర్ కుమార్ లాంటి ఎందరోకి అట్లనే సంగీత రచయితలతో పాటు శైలేంద్ర, హస్రత్ జైపూరితో కలిసి ఎన్నో ప్రసిద్ధ గీతాలను కూడా సృష్టించారు. తమ సంగీత ప్రయాణాన్ని 1949 రాజ్ కపూర్ యొక్క ప్రేమకథ చిత్రం బర్సాత్తో ప్రారంభించారు. ఆ తర్వాత 1951 వచ్చిన అవారా చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించింది. శంకర్ జైకిషన్లకు 1968 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 2013 వారి గౌరవార్థం ఇండియా పోస్ట్ 3 మే 2013 వారి చిత్రాలతో కూడిన తపాల స్టాంపును కూడా విడుదల చేసింది. ఇప్పుడు శంకర్ జైకిషన్ సంగీతం దర్శకత్వం వహించిన అందాజ్ సినిమా నుండి మొహమ్మద్ రఫీ పాడిన ఈ పాట విందాం.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.